వాకన్ శుభాన్ని కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 14వ తేదీ శుక్రవారం. ఏదైనా గొప్పది సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి అన్నారు స్వామి వివేకానంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ఉంటారు.

0: నాట్యకలం విన్నారు. అంజలి ఈనటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. సమర్పణ శ్రీ ఎస్కే గులాం అహ్మద్ గారు.
1: మనిషి మంచివాడిగా అల్లాహ్ అనుగ్రహం పొందేవాడిగా మారాలంటే నిత్యం సత్యాన్నే మాట్లాడాలి అని ఇస్లాం చెబుతుంది. అబద్ధపు మాటలు మాట్లాడేవాడు ఎన్నటికీ నిజాయితీ పరుడు కాలేడు. అందుకే మునాఫిక్ అనగా కపటి లక్షణాలను తెలుపుతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, నోరు తెరిస్తే చెడు మాటలు మాట్లాడేవాడు, మాట్లాడితే పోట్లాటకు అనగా జగడానికి దిగేవాడు,

0: పలుకుతే అబద్ధాలు పలికేవాడు కపటి అంటే విశ్వాసి కాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. మరో సందర్భంలో ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, అబద్ధాలలోకెల్లా గొప్ప అబద్ధం ఏమంటే మనిషి తన రెండు కళ్ళు చూడని దాన్ని వాటికి చూపించడం. అంటే తను చూడని విషయములను లేదా ఎవరి ద్వారా అయినా విన్న విషయములను కథలల్లి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పటం కూడా అబద్ధమే. అందుకే పరిహాసానికైనా అబద్ధం ఆడకూడదని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అసత్యమైనదని తెలిసి కూడా దాన్ని సాటివారికి నిజమని నమ్మేటట్లు చెప్పటం గొప్ప విశ్వాసఘాతుకం అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అబద్ధపు సాక్ష్యం చెప్పడం షిర్క్ చేయడం అనగా అల్లాహకు సహవర్తులుగా నిలబెట్టడం మహాపాపమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మానవాళి మార్గదర్శి అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్లో సైతం అనేక చోట్ల అల్లాహ సత్యానికి బాసటగా నిలవమని లేదా పరలోకంలో పలుచన పాలు కావలసి వస్తుందని హెచ్చరించడం జరిగింది. సూరే బకరా 42వ ఆయత్లో నా ఆగ్రహానికి భయపడండి, సత్యాన్ని అసత్యంతో కలిపి దానిని కలగా పులగం చేయకండి, బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి అని తెలపడం జరిగింది. నాలుక అల్లాహ్ మనకు ఇచ్చిన వరాలలో అత్యంత విలువైనది. ఆ నరాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. అనవసరమైన మాటలు ముఖ్యంగా అబద్ధపు మాటల నుండి దూరంగా ఉండాలి. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఒకదాని వెనుక మరొకటి 100 అబద్ధాలు ఆడవలసి ఉంటుంది. అందుకే నాలుకను అదుపులో పెట్టుకున్నవారు స్వర్గవాసులని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. మనిషి ఒక్కోసారి పలికే మాట అల్లాహను ప్రసన్నం చేసే మాట అయి ఉంటుంది, కానీ మనిషి దానికి ప్రాముఖ్యతనివ్వడు. అయితే అల్లాహ్ ఈ మాటకు ప్రతిఫలంగా అతని అంతస్తును పెంచుతాడు. ఇలాగే మనిషి అల్లాహ్కు అయిష్టమైన మాటను ఎంతో నిర్లక్ష్యంగా పలుకుతాడు, ఆ మాట అతన్ని నరకకూపంలో పడవేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. మనిషి తన నోటిని విశృంఖలంగా వదలకూడదు. చెప్పేదేమిటో ఆలోచించి మరీ చెప్పాలి. అలక్ష్యంగా చాలా చిన్నవిగా భావించి చెప్పే అనేక మాటలు తనను నరకానికి చేరవేస్తాయనే యథార్థాన్ని సదా దృష్టిలో ఉంచుకోవాలి. ఒక్కొక్క చిన్న కార్యం చిన్న మాట దైవ ప్రసన్నతకు కారణభూతమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే ఏ చిన్న సత్కార్యానికైనా పరుగిడిపోవాలి, అది స్వర్గ ద్వారంగా మారవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
1: శ్రీ ఎస్కే గులాం అహ్మద్ గారు వినిపించిన సుభాషితం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: గొర్రెలు మేకల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే పిల్లలు పుట్టిన వెంటనే శాస్త్రీయ పద్ధతిలో యాజమాన్యం, పోషణ, ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. పిల్లలు పుట్టిన అరగంటలోపు మొర్రపాలు తాగించాలి. మొర్రపాలలో మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు, వ్యాధి నిరోధక శక్తినిచ్చే యాంటీబాడీలు అధికంగా ఉంటాయి. పిల్లల్ని పొడిగా, వెలుతురు, గాలి బాగా ప్రసరించే ప్రాంతాల్లో

0: ఉండాలి. పాలు మార్చే వరకు అంటే దాదాపు 3 నెలల వరకు గొర్రెపిల్లలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలను తల్లితో పాటు మందతో పంపకుండా పశువుల కొట్టంలో ఉంచి పెంచాలి. తల్లితో పాటు పంపినట్లయితే అధిక శక్తి వృధా అయి పెరుగుదల తగ్గిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో గంప కింద పిల్లల్ని కప్పి పెడతారు. ఇలా చేయటం వల్ల దాని కింద చిత్తడిగా తయారై అమోనియా వాయువు విడుదలై పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు కలగజేస్తాయి. అదేవిధంగా చిత్తడిగా ఉన్న ఎడల అంటువ్యాధులు ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్తపారుడు కలగచేసే కాక్సిడియా వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లల్ని గాలి వెలుతురు సరిగ్గా ప్రసరించే స్థలంలో పెట్టాలి. మందలో తల్లి జీవాలను వేరు చేసి మేపుకు పంపిన తర్వాత పిల్లలన్నింటినీ పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నది లేనిది చూడాలి. నలతగా ఉన్న పిల్లలకు వెంటనే చికిత్స అందించాలి. కొన్ని తల్లి గొర్రెలు పిల్లలకు పాలు సరిగ్గా తాగించవు. అలాంటి వాటిని గమనించి తల్లిని పట్టి తాగించాలి. ఒకవేళ తల్లి దగ్గర పాలు తక్కువగా ఉన్నట్లయితే పాలు బాగా ఉన్న ఇంకో తల్లి గొర్రె దగ్గర తాగించాలి. గొర్రెలు మేకల పెంపకందారులు పిల్లల పోషణలో తగిన మెలకువలు పాటించనందున వాటికి సరైన పాలు ఇతర పోషక పదార్థాలు లభించక అవి రోగాల పాలై మరణిస్తుంటాయి. పిల్లల శరీర బరువు పుట్టినప్పుడు 2 నుంచి 3 కిలోలు ఉంటుంది. పిల్లల జీవితంలో మొదటి 48 గంటలు చాలా ముఖ్యమైనది. గొర్రెపిల్లల దానాలో 20% మాంసకృత్తులు, 70% జీర్ణమయ్యే పోషక పదార్థాలు ఉండాలి. గొర్రెపిల్లలకు దానాను 10వ రోజు నుండి పప్పు జాతికి చెందిన ఎండుగడ్డిని 15వ రోజు నుండి గొర్రె లేదా మేక పిల్లలకు ఎంత తింటే అంత అందివ్వాలి. బరువు వయసు పెరిగే కొద్దీ అవి ఎక్కువగా తింటాయి. పాలు మరిచే వయసు వరకు తల్లిపాలకు అదనంగా పోషణ ఇవ్వాలి. గొర్రెపిల్లల పాకల్లో వేపకొమ్మల్ని వేలాడదీసినట్లయితే పిల్లలు నిదానంగా ఆకులు తింటూ అవి జీర్ణించుకోవడానికి అలవాటు పడతాయి. గొర్రెపిల్లలకు ఇచ్చే దానా ఆయా ప్రాంతాల్లో లభించే ముడి సరుకులను ఉపయోగించి రైతు సోదరులు ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి. ఖనిజ లవణ మిశ్రమ ఇటుకల్ని పాకల్లో వేలాడదీయాలి. బాహ్యపరణ జీవులను అరికట్టాలి. 3 నెలల వయసున్న గొర్రెపిల్లలకు దాదాపు 8 గంటల సేపు బయట మేతకు పంపుతూ ఉదయం లేదా సాయంత్రం 150 గ్రాముల దానా లేదా అవసరం మేరకు వేరుశెనగ, ఉలవ, కంది, శనగ, మినము, పెసరపొట్టు మేపినట్లయితే 6 నెలల వయసు వచ్చే వారికి దాదాపు 18 నుండి 20 కిలోల బరువు పెరిగి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: రైతు సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై ఈరోజు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలతో మీ రేడియో నిస్తం దాసరి వెంకటేశ్వరరావు. ఈరోజు సాయంత్రం 5:10 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు సాయుధ దళాల కోసం ఇచ్చే సందేశం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇదే రోజు సాయంత్రం 7:00 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇదే కార్యక్రమం తెలుగు అనువాదం రాత్రి 9:30 ఆకాశవాణి

0: హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. యథావిధిగా ఈ ప్రసారంలో ఈరోజు 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 రచన కుసుమాలు శీర్షికన, 5:10 కవన వేదిక శ్రీ కాటగారు పాండురంగ విఠల్ గారి కవి పరిచయం మొదటి భాగం ప్రసారమవుతుంది. 7:30 విజయపదం కార్యక్రమంలో ఇంటర్నెట్ ప్రపంచంలో డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆవశ్యకత, ఈ అంశం గురించి తెలుసుకుంటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి బి శృతి. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార ప్రభాత, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 8:30 కిన్నెర్ల హరి శ్రోతలకు నిచిత్రగీతల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు. 10:00 చిత్రగీతాలు వింటారు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 ప్రియదర్శన స్త్రీల కార్యక్రమంలో బాధ్యత గల చక్రం శ్రీమతి బండి ఉషారాణి గని కథానిక ప్రసారమవుతుంది. ప్రాంతీయ వార్తలు 1:10, 1:20 వనితా లోకం, 1:50 ఉర్దూ కార్యక్రమాలు, ఉర్దూల వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. మీ మాటతో పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం 2:30 ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏక చిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు. 4:00 చిత్రగీతాలు. 5:10 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు సాయుధ దళాల కోసం ఇచ్చే సందేశం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. సాయంత్రం 6:35 చిత్రగీతలు. 7:80 భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. కిన్నెర్లహరి 8:10, 8:45 సమాచార చందగా, 9:00 న్యూస్ ఎయిట్ నైన్, 9:15 స్పాట్ లైట్, 9:30 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 మనోరంజన్, హిందీ చిత్రగీతాలు. ఇవి ఈనాటి కార్యక్రమంలో ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:00.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై నిన్న నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సౌర విద్యుత్పై మరింత దృష్టి సారించాలని, సెప్టెంబర్ నాటికి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 6,00,000 సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో నిర్వహించిన

0: ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పేదలకు సొంత ఇళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. క్యూర్ పద్దతిలో 100,000 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించామని, ఏడాదిలోపు వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 500,000 రూపాయల ఉచిత ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీస్ను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో, అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ అలాగే కాశీ విశ్వనాథ్ బాబా వీళ్ళిద్దరినీ కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్ గా తీసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ.
0: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడుతూ, వారణాసికి వెళ్లే భక్తులకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో రొద్దం మండల అభివృద్దిపై సంబంధిత అధికారులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రధాన సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా స్ఫూర్తితో ప్రతి ఇంట జాతీయ జెండా ఎగురవేయాలని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు, బలిదానాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ యువత, విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని మంత్రి సూచిస్తూ,
2: 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మనం 2047 నాటికి. ఆనాటికి మన దేశం ఎలా ఉండాలి అనే దాని మీద మనం ఒక ప్రేరణ కలిగించడం కోసం, స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం, భవిష్యత్తును నిర్మించడం కోసం స్వాతంత్రంలో బలిదానాలు చేసిన వారిని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక అగ్రదేశంగా, ఒక విశ్వగురువుగా భారత్ మళ్ళా నిలబెట్టడం కోసం, అటువంటి ప్రేరణ పొందడం కోసం ఇవాళ మనం తిరంగా యాత్ర చేస్తున్నాం. అటువంటి వారిని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం.
0: అవయవ దానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో అవయవ దానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రెయిన్ డెడ్ కు గురైన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలతో దాదాపు 8 మంది జీవితాలను కాపాడవచ్చని తెలిపారు. అవయవ దానం చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని కోరారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: 3 దశాబ్దాల వెలుగొండ కళ నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పడమే కాదు, దానికి కూడా ఒక వర్క్ షెడ్యూల్ ని రూపొందించుకుని 2024 నుంచి 2026 ఆగస్టు కల్లా ఈ వెలుగొండ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలి నల్లమల సాగర్ కి అనేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగానే నిత్యం పనిచేసుకుంటూ గత 30-20 సంవత్సరాల నుంచి జరగనిటువంటి పనుల్ని ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకుంటూ.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై రాజస్థాన్, తెలంగాణ రాష్టాలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నుంచి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు గుర్తింపు కార్డులు, ఎరువుల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ విధానం రైతులకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు.

ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పండించే పప్పుదినుసులను 100% కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

0: మందని తెలిపింది. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశ విభజన సమయంలో జరిగిన విషాద సంఘటనలు, ప్రజలు ఎదుర్కొన్న బాధలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది 14వ తేదీని విభజన విషాద స్మృతి దినంగా నిర్వహిస్తున్నారు. 1947లో విభజన కారణంగా జరిగిన హింస వల్ల లక్షలాది మంది నిర్వాసితులయ్యారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సంఘర్షణ, చేసిన త్యాగాలను స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరం నుండి విభజన విషాద స్మృతి దినాన్ని ఈ రోజున నిర్వహిస్తోంది. ప్రజల మధ్య సామాజిక ఐక్యతను, శాంతిని, సద్భావాన్ని పెంపొందించడం ఈ రోజు నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్లో ఊబకాయం నియంత్రణకు జాయింట్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో సీఐఐ ఆధ్వర్యంలో ఊబకాయంపై నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకర ఆహారం, చక్కెర పానీయాలు ఊబకాయానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఊబకాయం నియంత్రణకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే పిల్లల్లోనూ ఊబకాయాన్ని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నంలో పునరుద్దరించబడిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ పనులను కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శశాంక్ మిశ్రా, డైరెక్టర్ ప్రణవ్ తాయిల్ విశాఖ సాగర్ నగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ను సందర్శించారు. ఈపీడీసీఎల్ పరిధిలో చేపడుతున్న భూగర్భ విద్యుత్ కేబులింగ్, స్మార్ట్ మీటరింగ్, ఐటీ ఆధారిత విద్యుత్ సేవలు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం స్కాడా నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి విద్యుత్ పంపిణీ వ్యవస్థ, సాంకేతిక సేవల నిర్వహణను పరిశీలించిన అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి 1వ వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. అశీతితమే స్వతంత్రతా దివసావసరే అద్య రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహ రాష్ట్రాయ స్వకీయం సందేశం ప్రదాస్యతి. రాష్ట్రపతేః ఏతత్ సంబోధనం సాయం 7 వాదనే ఆకాశవాణ్యాః సమగ్రే రాష్ట్రీయ సంజాలే ప్రసారయిష్యతే. ఏతదతిరిచ్య దూరదర్శనస్య సర్వాసు వాహినీషు ప్రథమం హిందీభాషాయాం తతః ఆంగ్లభాషాయాం చ అస్య ప్రసారణం భవిష్యతి. దూరదర్శనే హిందీ ఆంగ్లరూపయోః ప్రసారణాత్ పరం అస్య క్షేత్రీయ భాషాసంస్కరణాని దూరదర్శనస్య క్షేత్రీయవాహినీషు ప్రసారయిష్యంతే. అవధేయమిదం యత్ ఆకాశవాణ్యా అపి సంబోధనస్య క్షేత్రీయ భాషా సంస్కరణాని రాత్రౌ 9:30 స్వకీయేషు క్షేత్రీయ ప్రసారణ కేంద్రేషు ప్రసార్యతే. సంసదః ప్రావృట సత్రం గతదినే సమాప్తిమగాత్. ఉభయోః సదనయోః కార్యాచరణం అనిశ్చిత కాలాయ స్థగనేన సహ సంపన్నం. ఏతత్ సత్రం జులై మాసస్య 20 దినాంకే ప్రారబ్ధం, యస్మిన్ 15 దివసేషు ఆహత్య 21 ఉపవేశనాని అజాయంత. అస్మిన్ సత్రే సార్వజనిక పరీక్షా సంశోధన విధేయకం సమేత్య 12 సంసదా పారితాని. స్వకీయ సమాపన భాషణే రాజ్యసభాధ్యక్షః సిపి రాధాకృష్ణన్ ఇత్యసౌ సదనే భూయో భూయశః సంజాతేషు వ్యవధానేషు చింతాం ప్రాకటయత్. तेनोक्तं यत् एतादृशेषु विघ्नेष्वपि सदनेन द्वादशविधे

0: विधेयकानि पारयित्वा स्वकीयं मूल वैधानिक कर्तव्यं निर्व्यूढम्। अध्यक्षेण सूचितं यत् सत्रे राज्यसभायाः कार्यं केवलं 37:59-37 होरात्मकमेव प्राचलत्। इतः पूर्वं संसदा खनिज संशोधन विधेयकं 26/2000 पारितं, यच्च गतदिने राज्यसभयापि अनुमोदितम्। कृष्णांगारक खनि मंत्री जी किशन रेड्डी इत्यसौ 57/1929 मूलाधिनियमस्य संशोधनार्थम् एतं विधेयकं सदने प्रस्तुतवान्। अद्यतावत विभाजन विभीषिका स्मृति दिवसः वर्तते। देशस्य विभाजन काले स्वप्राणान् आहुतवद्भ्यः सर्वेभ्यः अपि अत्रावसरे देशः श्रद्धांजलिं समर्पयति। अस्य दिवसस्य आचरणाय कृत्स्नेहि देशे राष्ट्रिय राजधान्यांच विविधाः स्मृति कार्यक्रमाः आयोज्यन्ते। केन्द्रीय पर्यटन संस्कृति मंत्री गजेन्द्र सिंह शेखावतः अद्य विभाजन विभीषिका स्मृति दिवसस्य पूर्वसंध्यायां नवदिल्ल्यां आयोजितं एकं विशेष कार्यक्रमं संबोधितवान्। एकस्मिन् सामाजिक संचार पटलीय संदेशे असौ देशस्य विभाजन काले घोरयातनाम् अनुभूतवद्भ्यः सर्वेभ्यः जनेभ्यः स्वकीयां भावपूर्णां श्रद्धांजलिं समर्पितवान्। तेनोक्तं यत् सर्वकारः एतं दारुण इतिहासं संस्मरन् राष्ट्रस्य एकताम् अखण्डतां सामाजिक सौहार्दं च निरन्तरं सुदृढीकर्तुं पूर्णतया कटिबद्धो वर्तते। स्वतंत्रता दिवसावसरे दिल्ली मेट्रो सेवाः सर्वेषां कृते अन्तिमस्थानकेभ्यः प्रातः 4 एव प्रारप्स्यन्ते। दिल्ली मेट्रो निगमेन निगदितं यत् एषः निर्णयः स्वतंत्रता दिवस समारोहे सहभागितायै आगच्छतां विशेषातिथीनाम् आमन्त्रितानां सुगम गमनागमनाय गृहीतः। नाइजीरिया देशस्य लागोस नगरे 4 यावत् आयोजितायां राष्ट्रमंडल प्रतिस्पर्धायां अत्युज्ज्वल प्रदर्शनेन सह भारतं 35 पदकानि स्वायत्ती कृतवत् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహాదేవ్.
2: జగిత్యాల జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. 3 నియోజకవర్గాల్లో గత మే నెల నాటికి ఉన్నటువంటి 7,21,32 ఓటర్లలో మరణించినా వలస వెళ్లినా అదనపు ఓటర్లను తొలగించడంతో 75,163 ఓట్లు తగ్గాయి. దీంతో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 6,45,869 చేరింది. తుది ఓటర్ల జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. 2030 నాటికి ఓయుసీఏ పరిస్థితులను ఎదుర్కొనేందుకు విద్యార్థులు మార్పులను స్వీకరించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని జేఎన్టీయు హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కిషన్ కుమార్ రెడ్డి సూచించారు. జేఎన్టీయు నాచుపల్లి కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు తల్లిదండ్రుల కోసం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగి స్టార్టప్ వ్యవస్థాపకులుగా మారాలని విద్యార్థులకు సూచించారు. జిల్లాలో జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జాతీయ రహదారి 563 విస్తరణలో భాగంగా కోరుట్ల చెలగల్ తాటిపల్లి ప్రాంతాలకు చెందిన 189 రైతుల కేసులను విచారించారు. సాగునీటికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రధాన కాలువ పరిధిలో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. గోదావరి తీరంలో పుష్కర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం మల్లాపూర్ మండలం వాల్గొండ వద్ద నదీ తీరంలో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టే పుష్కరఘాట్ బైపాస్ రహదారి నిర్మాణం పనులకు ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ఖాళీగా ఉన్న 64 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు జిల్లా సంక్షేమ

0: అధికారి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో 22 అంగన్వాడీ టీచర్, 16 మినీ అంగన్వాడీ టీచర్, 14 ఆయా, 12 క్రెచ్ వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి రావడంతో అత్యవసర వైద్యం మెరుగుపడింది. 50 పడకల అత్యవసర వైద్య విభాగంలో ఐసీయు, ఎమర్జెన్సీ మెడికల్ కేర్, అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లతో పాటుగా ట్రయాజ్ విభాగాలను ఏర్పాటు చేశారు. మల్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మృతి ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ, సంక్షేమాధికారి రాజ్ కుమార్, డీఈఓ రాము విచారణ జరిపారు. ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జగిత్యాల జిల్లాలో రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల నిర్వహణ, ఇతర అంశాలపై పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేఎన్టీయు నాచుపల్లి కళాశాలలో ఈసీఎస్, ఐటీ 3వ సంవత్సరం విద్యార్థులకు టాస్క్, ఐబీఎం, ఎడ్యునెట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంశాలపై 3 రోజులు నిర్వహించారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. జగిత్యాల జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. 2022 నుంచి జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగు ప్రారంభమైంది. ప్రస్తుతం జిల్లాలో 4971 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ప్రతి సంఘం పరిధిలో కనీసం 100 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ నినో ప్రభావంతో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలు తీరాలని, సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గురువారం పౌర్ణమి సందర్భంగా కొండగట్టులో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపూర్ణ స్వచ్ఛత లక్ష్యంగా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ పథకం ద్వారా శౌచాలయాల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 2333 శౌచాలయాల నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఒక్కో శౌచాలయానికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇప్పటి వరకు 844 శౌచాలయాల నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన వాటి నిర్మాణాలను త్వరలో పూర్తి చేయాలని అధికారులు సూచించారు. స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో బహిరంగ మల విసర్జన్ను పూర్తిగా నివారించేందుకు చర్యలు చేపడుతున్నారు.
1: జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ ఎం మహాదేవ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్దుల మండలి సమావేశం జరగనుంది. చేనేతరంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం టన్నెల్లో కొండచెరియలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 గాయపడ్డారు. ఇక వార్తల వివరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లు మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఈ రాత్రి 9:30 రాష్టపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషలో ప్రసారం చేస్తుంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్దుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్దుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు, వయోవృద్దులకు గౌరవం, భద్రత, సామాజిక భాగస్వామ్య శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలనే ప్రభుత్వ నిబద్ధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్దుల విభాగం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను

0: ఈ ఈబుక్ లో పొందుపరిచారు. దేశ గొప్ప చేనేత వారసత్వాన్ని, చేనేత రంగ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజావేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశపు చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 మంది అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణ బిల్లు వల్ల ఏ రాష్టం హక్కులను లాక్కోవడం జరగదని, వాటికి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుండి 85%కి, మొత్తం ఆదాయం 23% పెరిగిందని మంత్రి వెల్లడించారు.
1: ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ భీ భారత సర్కార్ బడా రహి క్లియరెన్సెస్ అండ్ అప్రూవల్ స్పీడప్ కరా రే తాకి ఇన్వెస్ట్మెంట్స్ బడే రోజగార్ మిలే లోగోం కు దేశ్ కు ఎక్ మినరల్ సెక్యూరిటీ మిల్నా చాయియే ఉస్కే సాథ్ సాథ్ భారత సర్కార్ కా జో ఇంపోర్ట్ డిపెండెన్సీ కమ్ హై ఉస్కే లియే ప్రయాస్ కర్ రహి హై ఆజ్ నరేంద్ర మోదీ సర్కార్ జో రిఫార్మ్స్ లాయే హై హోల్ ఆఫ్ మినరల్ రెవెన్యూ జనరేషన్ మే 65% థా 2014-15 ఆజ్ 85% షేర్ బడాయా వైసా హీ లగ్భగ్ 23% స్టేట్స్ కా రెవెన్యూ.
0: విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ లైబేరియా విదేశాంగ మంత్రి సారా బెసలోవ్నాంటితో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం, మైనింగ్, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, విద్య, సామర్థ్య నిర్మాణం, ప్రజా సంబంధాలతో సహా భారత్ లైబేరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఈ సందర్భంగా వారు సమీక్షించారు. పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ కీలక అంశాలపై కూడా మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో లైబేరియా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్బంగా విదేశాంగ మంత్రి న్యాంతికి డాక్టర్ ఎస్ జయశంకర్ అభినందనలు తెలియజేశారు. శాంతి, అభివృద్దిని ప్రోత్సహించేందుకు కీలక వేదికల్లో సహకారం మరింత పెంచుకోవడంపై కూడా వారు ఇద్దరు చర్చించారు. ప్రతిపక్షాల అంతరాయాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్న నిరవధికంగా వాయిదా పడడంతో విమానయానం వంటి ఆశాజనకరమైన రంగాలపై చర్చించేందుకు పార్లమెంటులో తమకు సరైన సమయం లభించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పార్లమెంటులో పౌర విమానయానికి సంబంధించిన 28 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురీ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినాన్ని పాటిస్తున్నారు. 1947లో విభజన సమయంలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశం ఈరోజు నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సహా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ విభజన సమయంలో ప్రజల త్యాగాలకు గుర్తుగా 14వ తేదీని విభజన భయానక పరిస్థితుల స్మృతి దినంగా పాటించాలని 2021లో ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక విభజనలు, అసమ్మతి అనే విషయాన్ని సమాజం నుంచి తొలగించి ఐక్యత స్ఫూర్తిని, సామాజిక సామరస్యాన్ని, ప్రజల సాధికారతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈరోజు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న పాల్గొన్నారు. విభజన నాటి సమయంలో తమ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు. ఆనాటి చరిత్రను స్మరిస్తూనే దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక సామరస్యాలను నిరంతరం బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నిన్న విజయవాడ వారణాసి మధ్య విమాన సేవలను ప్రారంభించారు. ఈ విమాన సేవలతో విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రం, బాబా కాశీ విశ్వనాథుని క్షేత్రం మధ్య తీర్థయాత్ర పర్యాటకం బలోపేతమవుతుందని ఆయన సోషల్ మీడియా పోస్టులో ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం విజయవాడ, రాజమండ్రి, కడప విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయని మంత్రి తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం ఒక జల విద్యుత్ ప్రాజెక్టు సైట్లో నిర్మాణంలో ఉన్న టన్నెల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 గాయపడ్డారు. 22 కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకున్నారు.

ఇప్పటి వరకు 20 మందిని టన్నెల్ బయటకు తీసుకొచ్చారు. వీరిలో 6 మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించగా మరో 14 మంది గాయపడ్డారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పీపాల్కోటి ప్రాంతంలోని తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు సైట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కాగా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ల నుండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే అదనపు బృందాలను మోహరిస్తామని విపత్తు నిర్వహణ పునరావాస శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలియజేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక రక్షణ చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అన్ని ఏజెన్సీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్వాలియర్లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఫైటర్ కాంబాట్ లీడర్గా అర్హత సాధించిన మొట్టమొదటి భారత వైమానిక దళ మహిళాధికారిగా స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ చరిత్ర సృష్టించారు. ఈ ఘనత వృత్తిపరమైన నైపుణ్యం, పోరాట సామర్థ్యం, అధికారుల నిబద్ధతను ప్రతిబింబించే ఒక మైలురాయని భారత వైమానిక దళం సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 గంటల నుండి ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితుల ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలియజేసింది. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 16వ తేదీ వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, విదర్భ, కేరళ, మాహి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో నిన్న సాయంత్రం టన్నెల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రచన కుసుమాలు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు పంచపది కవన వేదిక హైదరాబాద్.
1: 80,000 కవితల రచన, 10,000 పంచపదులు, 5,000 హిందీ పంచపదుల ద్విభాషా కవి,
0: దశ సహస్ర పంచపది కవి బ్రహ్మ శ్రీ కాటేగార్ పాండురంగ విఠల్ గారి ఆధ్వర్యంలో స్థాపించబడి
1: పంచపది కవిరత్న బిరుదును ప్రదానం చేయుచున్న సంస్థ సాహితీ సుమాల మాలిక, సమ సామాజిక దీపిక, లయాత్మక భావాత్మక కవితా ఝరి,
0: నవ కవుల కూడిక పంచపది కవన వేదిక హైదరాబాద్.

0: పంచపది కవనవేదిక పంచపదుల రూపకర్త శ్రీ కాటేగార్ పాండురంగ విఠల్ గారి కవి పరిచయం వింటారు.
1: నేను విశ్రాంత హిందీ ఉపాధ్యాయుణ్ణి. ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నాను. పదవీ విరమణ తర్వాత 60 సంవత్సరాల వయసులో మణిపూసలు అనే లఘు ప్రక్రియ ద్వారా నేను రచనలకు శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత 1 సంవత్సరం పాటు అనేక లఘు ప్రక్రియల్లో విరివిగా రచనలు చేశాను. తేదీ 6/10/2021 పంచపది పేరుతో ఒక లఘు ప్రక్రియ ప్రారంభించాను. పెద్దగా గణాలు, మాత్రలు, ఛందస్సు గురించి అవగాహన లేనందున నా కోసం సులభంగా రాసుకోవడానికి వీలుగా 5 పాదాలు కలిగిన పంచపదిని అక్షర నియమం, అంత్యానుప్రాస, కవినామం అనే నియమాలతో ప్రారంభించాను. దీనిని

ఈ వివిధ వాట్సాప్ సమూహాల్లో నేను ప్రచురిస్తే కొందరు బాగుందని ప్రోత్సాహం అందించడం వలన పంచపది సమూహాన్ని వాట్సాప్ వేదిక ద్వారా ఏర్పాటు చేశాను. నాటి నుండి నేటి వరకు ఎందరో పంచపదులను రాస్తూ ఉన్నారు. ఈ క్రమంలో 30/3/2022 సప్తవర్ణ సింగడి మరియు 26/2022 బాల పంచపది అనే ప్రక్రియలను ప్రారంభించాను. 9/12/2022 హిందీ బాల్ పంచపది సమూహం ప్రారంభించాను. నాటి నుండి నేటి వరకు ఎందరో పంచపదులను రాస్తూ ఉన్నారు. ఈ క్రమంలో 33/2022 సప్తవర్ణ సింగడి మరియు 26/2022 బాల పంచపది ప్రక్రియలను ప్రారంభించాను. 9/12/2022 హిందీ బాల్ పంచపది సమూహం ప్రారంభించాను. తరువాత అదే సమూహంలోనే హిందీ పంచపది సప్తవర్ణ సింగడి కూడా రాయడానికి నిర్ణయం తీసుకున్నాను. ఈ క్రమంలో పంచాక్షరి పంచపది ప్రక్రియని 22/3/2023 మొదలుపెట్టాను. తెలుగులో ప్రత్యేక సమూహం ఏర్పాటు చేశాను. హిందీలో మాత్రం 4 ప్రక్రియలు పంచపది, బాల్ పంచపది, సప్తవర్ణ సింగడి, పంచాక్షరి పంచపది కలిపి ఎవరికి ఏది ఇష్టమైతే ఆ ప్రక్రియల్లో రాసేలా నిర్ణయం చేయడం జరిగింది. ఇలా పంచపది సమూహాలను కవులు కవిత్రుల ఆదరణతో ప్రోత్సాహంతో నిరంతరంగా కొనసాగిస్తున్నాను. పంచపది తెలుగు ప్రక్రియలో అత్యధికంగా 10,000 పైగా పంచపదులు నేను మరియు శ్రీమతి వరలక్ష్మి ఎనవండ్ర గారు రచించడం జరిగింది. ద్విభాషల్లో 7/6/5/4/3/2000 పంచపదులు రాసిన వారు 20 మంది, 1,000 పైగా పంచపదులు రాసిన వారు 50 మంది, 500 పైగా రాసిన వారు 20 మంది, 100 పైగా 35 మంది, 100 లోపు రాసిన వారు దాదాపు 80 మంది ఉన్నారు. శత పంచపదులు పూర్తి చేస్తే పంచపది కవిరత్న, 1,000 పూర్తి చేస్తే సహస్ర పంచపది కవిరత్న, 10,000 పూర్తి చేస్తే దశ సహస్ర పంచపది కవిరత్న, కవిబ్రహ్మ అనే బిరుదులు అందజేసి వారి స్వీయ పరిచయం అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 126 మంది కవులు కవయిత్రుల పరిచయం అందజేయడం జరిగింది. నేటి వరకు ద్విభాషల్లో 30 పైగా పుస్తకాలు ముద్రించడం జరిగింది. ఇంకనూ 30 మంది తమ పంచపదులతో పుస్తకాల ముద్రణకు సంసిద్ధంగా ఉన్నారు. గత కొన్నాళ్ల నుండి కొందరు కవులు ఆంగ్లంలో మరియు కన్నడలో కూడా పంచపదులు రచిస్తున్నారు. తెలుగు హిందీ భాషల్లో పంచపది ప్రక్రియలతోనే దాదాపుగా 50 పైగా కవులు తమ సాహితీ ప్రయాణం ప్రారంభించి నేడు గొప్ప పేరు ప్రఖ్యాతులు పొంది సాహితీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగినారు. ఇలా ఒకవైపు కొత్త వారిని కలుపుతూ కవులుగా తీర్చిదిద్దడం జరిగింది. మరోవైపు 50-60 సంవత్సరాల సాహితీ అనుభవం ఉన్న దిగ్గజ కవులను కూడా ఈ పంచపది ప్రక్రియ ఆకట్టుకున్నది. ఇంకోవైపు 10-20 పుస్తకాలు ముద్రించిన కవులు కూడా 5 సంవత్సరాలుగా పంచపదులు రచిస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులు పాఠశాలల్లో పంచపది ప్రక్రియల ద్వారా విద్యార్థులకు బోధన చేసి గేయాల రూపంలో విషయాలను సులభంగా నేర్పిస్తున్నారు. పంచపది ప్రక్రియలు లయబద్ధంగా పాడడానికి అనుకూలమైనవి కనుక పిల్లలు విషయాన్ని సులభంగా నేర్చుకుంటారు. అదేవిధంగా భాషపై కూడా పట్టు సాధిస్తారు. ఇంతవరకు నేను ముద్రించిన రచనలు హనుమాన్ చాలీసా మణిపూసలు, శ్రీమద్ భగవద్గీత మణిపూసలు, విఠల పంచశతి మణిపూసలు, స్వర్ణపుష్పాలు పంచశత మణిపూసలు, గోదాదేవి పాశుర మణిపూసలు, స్వేచ్ఛా సమీరాలు సమ్మోహనాలు, హనుమాన్ చాలీసా మొగ్గలు, డాక్టర్ కిషోర్ గారు రచించిన గీతా జ్ఞాన్ అనే హిందీ పుస్తకానికి తెలుగులో అనువాదం, శ్రీ సద్గురు పాండురంగ అఠావలే భాగవత ప్రసంగాల హిందీ ఉద్గ్రంథం వ్యాస్ విచార్, 950 పేజీలు గల హిందీ గ్రంథాన్ని తెలుగులో అనువదించాను. అనేక తెలుగు ప్రక్రియల్లో రాసిన కవితలను హిందీలో అనువదించాను. పంచపది, పెన్ కౌంటర్, సమ్మోహనాలు, మణిపూసలు, పంచాక్షరి పంచపదులు ఇంకా కొన్ని ప్రక్రియల్లో సంకలనాలు ముద్రితమైనవి. ఇవి కాకుండా 100 పైగా సంకలనాలలో నా కవితలు ముద్రితమైనవి. దాదాపుగా 30 పైగా వివిధ ఏకాంశాలతో రాసిన పంచపదులు, ఇతర ప్రక్రియల కవితలు అముద్రితాలుగా ఉన్నవి. నేను పొందిన బిరుదులు మణిపూసల కవిభూషణ, సమ్మోహన సార్వభౌమ, మహతీ కవి చక్రవర్తి కలంభూషణ. ఇంకా దాదాపు 30 పైగా ప్రక్రియల్లో శతాధిక కవితలు రచించినందుకు వారు ఇచ్చిన బిరుదులు కూడా ఉన్నాయి. అవార్డులు వివిధ సాహితీ సంస్థలు అందించిన పురస్కారాలు సన్మానాలు అనేకం ఉన్నాయి. వివిధ పోటీల్లో కవి సమ్మేళనలో పాల్గొన్నందుకు అందజేసిన ప్రశంసా పత్రాలు 500 వరకు ఉన్నవి. నేను రచించిన రచనలు మణిపూసలు 27,000, పంచపదులు 15,000, సమ్మోహనాలు 7,000, మొగ్గలు 4,000, వచన కవితలు 3,000, కైతికాలు 2,000, షాడోలు 2,000, నానోలు 2,000, నానీలు 1,000, వెన్నెలమ్మ పదాలు 1,000, శిశింద్రీలు 2,000, చిమ్నీలు 1,000. ఈ క్రింద కనిపించిన ప్రక్రియలో ప్రతి ప్రక్రియలో 100-500 వరకు రాశాను. మధురిమలు, ముత్యాలహారాలు, హరివిల్లులు,

తొణుకులు, తెలుగు దోహాలు, రుబాయిలు, గజళ్ళు, ఆటవెల్ది పద్యాలు, హైకూలు, హైకూనలు, రెక్కలు, రవ్వలు, తేనీయలు, అష్టాక్షరగీతి, మినీలు, అబాబీలు, కిటుకులు, ససూలు, సప్తపదులు, ఇష్టపదులు, గేయాలు, అష్టపదులు, కథలు, వ్యాసాలు, తెలుగు నుండి హిందీ మరియు హిందీ నుండి తెలుగు అనువాదాలు, పుస్తక సమీక్షలు, పుస్తకాలకు ముందు మాటలు, అన్నీ కలిపి దాదాపుగా 80,000 కవితలు రాయడం జరిగింది. పంచపది కవన వేదిక హైదరాబాద్ ఆధ్వర్యంలో 5 వాట్సాప్ సమూహాలు నిర్వహణలో శ్రీ పోరంకి నాగరాజు, శ్రీ ఎంవి ధర్మారావు, శ్రీ భరద్వాజ రేమణి గారు సహ నిర్వాహకులుగా ఉన్నారు. శ్రీమతి డాక్టర్ ఉషారాణి కోగంటి గారు సలహాదారుగా ఉన్నారు. ద్విభాషల్లో ఒకే నియమావళితో ఈ లఘు ప్రక్రియలు కొనసాగుతున్నవి. ఈ ప్రక్రియలో అక్షర నియమం పాటించాలి. పంచపదిలో ప్రతి పాదంలో 13 నుండి 18 అక్షరాలు, బాల పంచపదిలో 8 నుండి 12 అక్షరాలు, పంచాక్షరి పంచపదిలో 5 అక్షరాలు ఉండాలి. పంచపది, బాల పంచపది, పంచాక్షరి పంచపది 5 పాదాలు కలిగి ఉంటాయి. ఈ 3 ప్రక్రియలో 1 నుండి 4 పాదాలకు అంత్యానుప్రాసం ఉండాలి. 5వ పాదం చివర కవినామంతో ముగించాలి. ప్రతి పాదం భావయుక్తంగా ఉండాలి. 5 పాదాలు భావ సమన్వయం కలిగి ఉండాలి. సప్తవర్ణ సింగుడిలో కూడా పంచపదిలే రాయాలి. 7 రోజులు 7 విధాలుగా ఒకరు ఇచ్చిన అంశానికి మరొకరు పంచపది రాసి అంశమిస్తే దీనికి మరొకరు రాసి అంశం ఇవ్వాలి. ఇలా ఓ పజిల్ వలె కొనసాగుతుంది ఈ సప్తవర్ణ సింగుడి. ద్విభాషల్లోనూ ఒకే నిబంధనలతో కొనసాగుతాయి. 5 ప్రక్రియల్లోనూ అంశం ఇవ్వబడును. ఇచ్చిన అంశానికి లేక నచ్చిన విషయానికి పంచపదులు రాయవచ్చును. పంచపది, హిందీ పంచపది, సప్తవర్ణ సింగుడిలో రాసిన వాటిలో ఉత్తమమైన వాటిని ఎన్నిక చేసి ప్రతిరోజు విజేతలను ప్రకటించబడును. కవి, రచయిత, వ్యాసకర్త, కథకుడైనా కాకుండా నేను గాయకుడుగా కూడా అనేక వేదికలపై పాటలు పాడతాను. ముఖ్యంగా అన్నమాచార్య మరియు ఇతర సంకీర్తనలు, భక్తి పాటలు, తెలుగు మరియు హిందీ సినిమా పాటలు, కరావోకే పాటలు పాడతాను. ప్రతిరోజు వాట్సాప్ గాన సమూహాల్లో పాడటంతో పాటు అనేక వేదికలపై. ద్విభాషల్లో ఒకే నియమావళితో ఈ లఘు ప్రక్రియలు కొనసాగుతున్నవి. ఈ ప్రక్రియలో అక్షర నియమం పాటించాలి. పంచపదిలో ప్రతి పాదంలో 13 నుండి 18 అక్షరాలు, బాల పంచపదిలో 8 నుండి 12 అక్షరాలు, పంచాక్షరి పంచపదిలో 5 అక్షరాలు ఉండాలి. పంచపది, బాల పంచపది, పంచాక్షరి పంచపది 5 పాదాలు కలిగి ఉంటాయి. ఈ 3 ప్రక్రియల్లో 1 నుండి 4 పాదాలకు అంత్యానుప్రాస ఉండాలి. 5వ పాదం చివర కవినామంతో ముగించాలి. ప్రతి పాదం భావయుక్తంగా ఉండాలి. 5 పాదాలు భావ సమన్వయం కలిగి ఉండాలి. సప్తవర్ణ సింగడిలో కూడా పంచపదులే రాయాలి. 7 రోజులు 7 విధాలుగా ఒకరు ఇచ్చిన అంశానికి మరొకరు పంచపది రాసి అంశమిస్తే దీనికి మరొకరు రాసి అంశం ఇవ్వాలి. ఇలా ఓ పజిల్ వలె కొనసాగుతుంది సప్తవర్ణ సింగడి. ద్విభాషల్లోనూ ఒకే నిబంధనలతో కొనసాగుతాయి. 5 ప్రక్రియల్లోనూ అంశం ఇవ్వబడును. ఇచ్చిన అంశానికి లేక నచ్చిన విషయానికి పంచపదులు రాయవచ్చును. పంచపది, హిందీ పంచపది, సప్తవర్ణ సింగడిలో రాసిన వాటిలో ఉత్తమమైన వాటిని ఎన్నిక చేసి ప్రతిరోజు విజేతలను ప్రకటించబడును. కవి, రచయిత, వ్యాసకర్త, కథకుడిగానే కాకుండగా నేను గాయకుడిగా కూడా అనేక వేదికలపై పాటలు పాడతాను. ముఖ్యంగా అన్నమాచార్య మరియు ఇతర సంకీర్తనలు, భక్తి పాటలు, తెలుగు మరియు హిందీ పాటలు, కరావోకే పాటలు పాడతాను. ప్రతిరోజు వాట్సాప్ గాన సమూహాలలో పాడటంతో పాటు అనేక వేదికలపై పాడడము జరిగినది. ఇప్పుడు నేను రచించిన పంచపదులు చదివి వినిపిస్తాను. శీర్షిక జంజి. తరాల అలవాట్లను తన్ని తరమేసే తరము, నాటి తరపు అంతరాన్ని నిరసించే యోజనము, నేటి నవయువతరమే జంజీగా నామకరణము, రేపటి భవిష్యత్తరం సాంకేతికతకు దాసోహము, స్వీయ మేధ కన్నా కృత్రిమ మేధపై విశ్వాసం ఎక్కువ విఠల, సాంప్రదాయిక విలువలపై సదా వ్యతిరేక భావము, సమయపాలనపై నిరాసక్తి నిర్వేదం అధికము, జంజీకి మానవ సంబంధాలు బంధాలు మృగ్యము, అనుసరిస్తారు నిత్య నవ్య అధునాతన విధము, వేగంగా ఆలోచించి అంతే వేగంగా స్పందిస్తారు విఠల, క్రమశిక్షణ లేమితో జీవితమవు అసమతౌల్యము, ఆర్థిక విచ్చలవిడితో ఒడిదుడుకులమయము, సామాజిక మాధ్యమాలే జంజీకి జీవన సర్వము, కుటుంబం బాంధవ్యం స్నేహం మటుమాయము, మాయాలోకంలో ఊహల్లో విహారం చేసెదరు విఠల, శారీరక దృఢత్వంపై జంజీకి శ్రద్ధారాహిత్యము, ప్రత్యక్ష సమస్యల నివారణలో వైఫల్యము, స్మార్ట్ పరికరాల వినియోగం వల్ల సతమతము, వేదన ఆవేదనలో పొందలేరెవ్వరి సాయము, వినిమయ సంస్కృతిలో చిక్కి శల్యమౌను విఠల, కళలు సంస్కృతి సాంప్రదాయంపై అసహ్యము, ఆధునికత ముసుగులో నవ్యతకు

0: ప్రాధాన్యము, తోటివారితో సామాజిక సంబంధాలు శూన్యము, డిజిటల్ విధానంలోనే సాగును సంభాషణము, జంజీ సక్రమ మార్గంలో ఉంటే సుఖజీవనమే విఠల. అదేవిధంగా బాల పంచపది ప్రక్రియలో కొన్ని వినిపిస్తాను. అంశం ఆహార వృధా. ఆహారం ఊరికే రాదని తెలుసా? అది రైతన్న స్వేదమని తెలుసా? అది డబ్బిస్తే వస్తుందని అలుసా? వృధా చేయుట నేరమని తెలుసా? అరికట్టుటకు చట్టం చేయాలి విఠల. ఎందరో అభాగ్యులకు తిండి లేదు, అనాథకు పూటకో మెతుకు లేదు, ఆకలి కేకలకు కొదువ లేదు, బీద సాదలకు భిక్షమైనా లేదు. మానవా, ఆహార వృధా మానవా విఠల. కావలసినంతనే ప్లేట్లో వేసుకో, నీ కడుపును ఆకలిని చూసుకో, మితంగా తిని ఆరోగ్యం కాపాడుకో, దేశహితం కోరి నువ్వు మసులుకో, ఆహారాన్ని అమృతంలా భావించు విఠల. నీకున్నదని వ్యర్థం చేయుకుమా, అన్నం మిగిల్తే అన్నార్థలకి ఇవ్వుమా, విందుల్లో రకాలు తగ్గించుకొనుమా, ఎన్నున్నా తినేదే వేసుకొనుమా, వేసుకున్నది మిగిల్చక తినుమా విఠల. అన్నం పరబ్రహ్మ స్వరూపమేలే, ఇంట్లో మిగిలింది పేదకిస్తే మేలే, ఇది కీర్తి పుణ్యం పరమార్థమేలే, అన్నం వృధా చేయకుంటే హితమేలే, నీలోని మానవతకిది సాధ్యమే విఠల. ఇప్పుడు పంచాక్షరి పంచపది ప్రక్రియలో కొన్ని వినిపిస్తాను. శీర్షిక నిజం. ఓ సుగుణము, ధర్మ మార్గము, నీతిబద్ధము, అగ్నిసమము, నిజం మాట్లాడు విఠల. వికాసానికి, గౌరవానికి, కీర్తి ఖ్యాతికి, ఆదరణకి నిజం సాధనం విఠల. సంతోషానికి, నిజాయితీకి, విజయానికి, నమ్మకానికి నిజం పునాది విఠల. సుఖదాయిని, క్షేమకారిణి, శాంతికామిని, ఒక గురువిని నిజమే కదా విఠల. మోసగాళ్లకు, దుర్మార్గులకు, వంచకులకు, అధర్ములకు నిజం గిట్టదు విఠల. ఓ అద్వితీయం, ఇదో అభయం, ఆదర్శనీయం, అందించు జయం నిజమే పలుకు విఠల. ప్రశాంతినిచ్చు, ప్రఖ్యాతి వచ్చు, ప్రతిష్ట హెచ్చు, లోకమే మెచ్చు, ఇదియే నిజం విఠల. పేరు గడించు, తృప్తి లభించు, బంధాలు పెంచు, దుర్గుణం తెంచు నిజం వలన విఠల. శక్తి గలది, శాశ్వతమైంది, నిర్మలమైంది, స్వచ్ఛమైనది నిజమే కదా విఠల. ధన్యవాదాలు.
1: మీరింతవరకు పంచపది కవన వేదిక పంచపదుల రూపకర్త శ్రీ కాటేగార్ పాండురంగ విఠల్ గారి కవి పరిచయం విన్నారు.
2: ఈనాటి రచనా కుసుమాలు కార్యక్రమాన్ని మీకు అందించిన వారు పంచపది కవన వేదిక హైదరాబాద్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజయపదం. ఈనటి విజయపదం కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి బి శృతి. ఈనాటి కార్యక్రమంలో ఇంటర్నెట్ ప్రపంచంలో డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆవశ్యకత గురించి తెలుసుకుంటారు.

0: आकाशवाणी विजय पथम कैरियर डेवलपमेंट प्रोग्राम निर्वहणा श्री कोलिपाक शंकर राव व्याख्यानम श्री सोंगा सांप्रसाद श्रीमती बीश्रुति विनंदी कैरियर डेवलपमेंट प्रोग्राम विजय पथम
1: ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునేందుకు ఏ సంస్థ అయినా ఓ నిశ్శబ్ద స్క్రీనింగ్ నిర్వహిస్తుంటుంది.

0: కాకపోతే ఆ తనిఖీ పద్ధతులే కాలంతో పాటు మారిపోతున్నాయి. గతంలోనైతే అభ్యర్థి ప్రవర్తన, పని విధానం, నిబద్ధత తెలుసుకోవడానికి కంపెనీలు వారి ఇంటికు, చదివిన విశ్వవిద్యాలయానికి సిబ్బందిని పంపించి వాకప్ చేయించేవారు. కానీ ఇప్పుడు అంతా మారింది. అభ్యర్థి క్యాంపస్ దాటి కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందే కంపెనీ నిఘానేత్రాలు అన్వేషించే డిజిటల్ ఫుట్ ప్రింట్లే ఈనాటి విజయపదంలో.
1: సోషల్ మీడియాలో అడుగుపెట్టిన క్షణం నుంచి మన ప్రతి కదలిక డిజిటల్ ఫుట్ ప్రింటే. లింక్డ్ ఇన్, ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ ఇలాంటి వేదికల్లో మనం చేసే పోస్టులు, షేరింగ్స్, కొట్టే లైక్లు, పెట్టే కమెంట్లు అవన్నీ కలిపి ఆన్లైన్లో మనకు వర్చువల్ క్యారెక్టర్ను క్రియేట్ చేస్తాయన్నమాట. గతంలో రెజ్యూమ్లో రాసిన విషయాలే అభ్యర్థి సామర్థ్యానికి కొలమానంగా ఉండేవి. కానీ నేటి ఏఐ యుగంలో నిమిషాల్లో రీడిజైన్ చేసుకునే వీలున్న రెజ్యూమ్లపైనే ఆధారపడకుండా అభ్యర్థి నిజమైన వ్యక్తిత్వాన్ని తెలుసుకునేందుకే సంస్థలు ప్రైవేట్ డిటెక్టివ్ అవతారం ఎత్తుతున్నాయి. వారి సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులోనూ రెండు రకాలుగా అభ్యర్థి గుణగణాలను అంచనా వేస్తున్నాయి. ఒకటేమో వాల్ పైన పబ్లిక్గా కనిపించేవి, అంటే పోస్టులు, లైకులు, రీషేర్స్, కమెంట్స్. రెండవదేమో కుకీస్, ఐపీ అడ్రస్, బ్రౌజింగ్ హిస్టరీ లాంటివన్నమాట. అభ్యర్థి డిలీట్ చేసిన బ్రౌజింగ్ హిస్టరీతో పాటు ఏఐ అడ్రస్ల ద్వారా ఏఏ ప్రాంతాలకు వెళ్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు ఇలాంటి విషయాలను రిక్రూటర్లు పరిశీలిస్తున్నారు. దాదాపు 70% సంస్థలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని ఇటీవల ఒక సర్వే వెల్లడించింది.
0: ఉద్యోగమైతే వచ్చింది, ఇక మనకు ఏ డోకా లేదనుకునే రోజులు కావివి. వర్క్ ప్లేస్ లోనూ మన డిజిటల్ ఫుట్ ప్రింట్ చాలా ప్రభావం చూపుతోంది. ఆఫీస్లో బాగానే ఉంటున్నాం కదా, ఇంటర్నెట్ లో మనం ఇష్టమున్నట్లు ఉంటామంటే కుదరదు. సోషల్ మీడియా ఎటికెట్ ను పాటించాల్సిందే. పని ప్రదేశాలకు సంబంధించి ఈ పొరపాట్లకు తావివ్వద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా సినిమానో లేదా రాజకీయ అంశానికి సంబంధించి ఆవేశపడిపోయి కొందరు వాదనలకు దిగుతుంటారు. నేను నడిపేది ఫేక్ అకౌంట్ కదా, నన్నెవరు గుర్తుపడతారు అనే ధీమాతో ఇష్టమొచ్చిన కామెంట్లు పెడుతుంటారు. కానీ రిక్రూటర్లు, సంస్థల యాజమాన్యాలు వాడే సాఫ్ట్వేర్లు మీ ఫోన్ నంబర్ లేదా మెయిల్ ఐడి, ఐపీ అడ్రస్ ఆధారంగా మీ జాతకం మొత్తాన్ని వెలికితీయగలవు.
1: కొత్త ఉద్యోగం కావడంతో కొందరు ఉత్సాహంగా ఆఫీస్ ల్యాప్టాప్ స్క్రీన్, ఐడి కార్డ్స్, క్లయింట్స్ పేర్లు కనిపించేలా సెల్ఫీలు దిగుతూ ఉంటారు. న్యూ బిగినర్స్ అంటూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. కంపెనీల రూల్స్ ప్రకారం ఇది డేటా బ్రీచ్ క్రిందికి వస్తుంది. నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఉద్యోగమే కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆఫీస్లో మీకు పని నేర్పించే క్రమంలో సీనియర్స్ లేదా బాస్ కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు. దానిని పాజిటివ్గా తీసుకోకుండా మా ఆఫీస్లో అంటూ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. ఆఫీస్ మేనేజ్మెంట్ పైన, సహోద్యోగులపైన ఆన్లైన్లో పబ్లిక్గా తప్పుగా మాట్లాడితే అది మీ ప్రొఫెషనలిజం లోపాన్ని ఎత్తి చూపిస్తుంది. పని రాకపోయినా పర్వాలేదు, తర్వాత నేర్చుకోవచ్చు. కానీ వర్క్ ప్లేస్ వెంటింగ్ మాత్రం చాలా ప్రమాదకరం.
0: కంపెనీ పట్ల మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా అది మీ వ్యక్తిగతం మాత్రమే. మీ నైపుణ్యాలకు, అలవాట్లకు తగిన సంస్థను చూసుకోవాలే తప్ప ప్రస్తుత కంపెనీ గురించి చెడుగా మాట్లాడితే రేపు మీరు కావాలనుకునే దగ్గర అలాగే చేయరనే గ్యారంటీ ఏముంటుంది? ఆ హామీ లేనప్పుడు చేరాలనుకునే సంస్థ యాజమాన్యము ఉద్యోగం ఇచ్చేందుకు వెనకడుగు వేస్తుందని గుర్తుంచుకోవాలి. రెజ్యూమే అనేది మీరు ఆఫీస్ వేళల్లో ఏం చేయగలరో చెబుతోంది. కానీ మీ సోషల్ మీడియా ప్రొఫైల్ మాత్రం మిగిలిన సమయాల్లో మీరు ఎలాంటి మానసిక స్థితి కలిగి ఉంటారో తెలియజేస్తుంది. డిగ్రీ సర్టిఫికెట్ అనేది మనల్ని ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్లేది మాత్రమే. కానీ ఆ ఉద్యోగం మీ చేతికి రావాలంటే మీ డిజిటల్ ప్రవర్తన కూడా చాలా క్లీన్గా ఉండాలి. కొత్తగా కెరీర్ ప్రారంభించే ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ప్రపంచాన్ని కేవలం కాలక్షేప వేదికగానే కాకుండా కెరియర్ ఎదుగుదలకు ఉపయోగపడే లాంచ్ ప్యాడ్గా తీర్చిదిద్దుకోవాలి. డిజిటల్ ఫుట్ ప్రింట్ మన ప్రగతికి చేదోడుగా నిలవాలే కానీ నష్టం వాటిల్లేలా ఉండకూడదని గుర్తుంచుకోవాలి. రిక్రూటర్లు చూస్తారనో, సంస్థలు గమనిస్తాయనో కాకుండా స్వతహాగానే సంస్కారవంతంగా వ్యవహరిస్తే అవకాశాలు చీజారిపోకుండా ఉండటంతో పాటు మంచి స్నేహాలు, గొప్ప వ్యక్తుల పరిచయాలు సొంతం చేసుకోవచ్చు. భవిష్యత్తులో వివాహానికి డిజిటల్ బిహేవియర్ ఒక ప్రామాణికం కావచ్చు. అందువల్ల ఆన్లైన్, ఆఫ్లైన్ ఎక్కడైనా సరే సంస్కారవంతంగా ప్రవర్తించాలి.
1: ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారితో పాటు ఇప్పటికే జాబ్లో ఉన్నవారు కూడా ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ కీలకం. అందుకే దీన్ని వీలైనంత మేరకు ఫిల్టర్ చేసుకోవాలని నిపుణులు

0: సూచిస్తున్నారు. అందుకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. డిజిటల్ యుగంలో ఆన్లైన్లో మీరు ఎలా ఉంటున్నారనేది చాలా ముఖ్యం. మీకు సంబంధించి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నిపుణులు సూచిస్తున్న సూచనలు పాటించాల్సిందే. ఈ రోజుల్లో ఆన్లైన్ ఉనికి అనేది మన గుర్తింపుగా మారింది. ప్రతి క్లిక్, సెర్చ్, ఫోటో, పోస్ట్ ఇలా ప్రతిదీ మన డిజిటల్ ఫుట్ ప్రింట్ గా మారిపోతున్నాయి. మీరు ఏదైనా క్లిక్ చేసినా, లైక్ కొట్టినా, కమెంట్ పెట్టినా వాటిని బట్టి పీపుల్స్ జడ్జ్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. అయితే ఇలాంటి డిజిటల్ యుగంలో మీకు సంబంధించిన కొన్ని గుర్తులను పూర్తిగా చెరిపేయవచ్చన్న విషయం మీకు తెలుసా? అయితే అలాంటి డిజిటల్ యుగంలో మీకు సంబంధించిన కొన్ని గుర్తులను చెరిపేయాలి. అసలు ఎందుకు వీటిని చేయాలనే ప్రశ్న వస్తే, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా మీ గురించి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఈ తరహా కంటెంట్ వస్తే మీరు బ్యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవకాశాలు చేజారిపోవచ్చు కూడా. అందుకే డిజిటల్ గా ఉండే నెగిటివిటీని తొలగించుకోవడమే మంచిది. ముందుగా ఓల్డ్ అకౌంట్స్. డిజిటల్ గా మీరు సేఫ్ గా ఉండాలంటే ముందు తీసుకోవాల్సిన చర్య ఓల్డ్ అకౌంట్స్ ఏమున్నాయో గుర్తించాలి. అంటే మీ పాత ఇమెయిల్, సోషల్ మీడియా ఖాతాలను ట్రాక్ చేయాలి. అలాగే కొన్నిసార్లు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లేదా ఏదైనా షాపింగ్ సైట్లో ఖాతాను తెరిచి మర్చిపోతూ ఉంటాము. ఇటువంటి ఖాతాలు మీ సమాచారాన్ని పూర్తిగా కలిగి ఉంటాయి. అంతేకాకుండా హ్యాకింగ్ కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. గూగుల్లో మీ పేరు మరియు ఖాతాను సెర్చ్ చేయండి. ఇది చాలా పాత ఖాతాలను చూపిస్తుంది. ఆపై వాటిని ఒక్కొక్కటిగా తొలగించండి, డిలీట్ చేయండి. వాటిని డిలీట్ చేయకుంటే మీ సమాచారం ఎవరో ఒకరు చేరుకునే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి పాత అకౌంట్స్ ని డిలీట్ చేయండి.
1: చాలా వెబ్సైట్లు, డేటా బ్రోకర్లు మీ పేరు, ఇమెయిల్, ప్లేస్, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని తీసుకుని వాటిని విక్రయిస్తారు. ఈ సైట్లకు వెళ్లి మీరు డేటా తొలగింపు అభ్యర్థనను పంపవచ్చు. భారతదేశంలో కూడా ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్లు వినియోగదారులకు వారి సమాచారాన్ని తొలగించే అవకాశాన్ని అందిస్తున్నాయి. దీనికి కొంత సమయం పడుతుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి?
0: మీ పేరుతో ముడిపడి ఉన్న పాత ఫోటోస్, వార్తలు, పోస్టులు గూగుల్ శోధనలో కనిపిస్తాయి. వాటిని రిమూవ్ అవుట్డేటెడ్ కంటెంట్ సాధనం ద్వారా తొలగించవచ్చు. గూగుల్, బింగ్ రెండింటిలోనూ ఈ ఎంపిక అందుబాటులో ఉంటుంది. అయితే వెబ్సైట్ మీ అనుమతి లేకుండా కంటెంట్ ను ప్రచురించినట్లయితే వాటిని మీరే తీసివేయమని చెప్పగలిగే హక్కు మీకు ఉంటుంది. కాబట్టి సెర్చ్ ఇంజనీర్ ఆప్షన్ ని కూడా ఉపయోగించాలి.
1: సోషల్ మీడియా మీ డిజిటల్ ఫుట్ ప్రింట్ లో అతిపెద్ద భాగంగా చెప్పవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్లకు వెళ్లి మీ పాత పోస్టులు, ఫోటోలు, కామెంట్లను తొలగించాలి. మీరు పూర్తిగా అదృశ్యం కావాలనుకుంటే ఖాతా నుంచి లాగౌట్ చేయడానికి బదులుగా పర్మనెంట్ డిలీట్ ఆప్షన్ ఎంచుకోవడం మంచిది. ఇది మీ డేటాను సర్వర్ నుంచి కూడా తొలగిస్తుంది.
0: భవిష్యత్తులో మళ్లీ మీరు ఆన్లైన్ లో కనిపించకుండా ఉండేందుకు మీ డిజిటల్ ప్రవర్తనలో మార్పులు చేయడం అవసరం. కొత్త వెబ్సైట్లలో అనవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయడం మంచిది కాదు. ఆ సమయంలో మీరు VPN ని ఉపయోగించవచ్చు. వ్యక్తిగత ఇమెయిల్ కు బదులుగా డిస్పోజబుల్ ఇమెయిల్ ID తో సైన్అప్ అవ్వండి. అలాగే ప్రతి కొన్ని నెలలకు ఒకసారి మీ పేరును గూగుల్ సెర్చ్ ద్వారా మీ పాత సమాచారం మళ్లీ కనిపిస్తుందో లేదో చెక్ చేసుకోండి.
1: ఒకవేళ మీరే రిక్రూటర్ అయితే ఓ అభ్యర్థి ప్రొఫైల్ ను ఎలా చెక్ చేస్తారో అదే మాదిరి మీ సొంత సోషల్ మీడియా అకౌంట్లను ఎవరికి వారు పరిశీలించుకోవాలి. ఆ క్రమంలో ఏదైనా పోస్టు మీ భవిష్యత్తును ప్రభావితం చేసేలా ఉందని అనిపిస్తే అలాంటివి డిలీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి సోషల్ మీడియా అకౌంట్కు ప్రైవసీ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. వాటిలో మీ ఖాతాలను ఎవరెవరు చూడాలో, ఎవరెవరు చూడకూడదో మీరుగా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు రిక్రూటర్ లాగే ఆలోచించాలి. వాడుకలో లేనివి ఎప్పుడో ఏదో అవసరం పడిందనో లేదా మరో కారణంతో కొన్ని అకౌంట్లను ఓపెన్ చేసి ఆ తర్వాత వాటిని మర్చిపోయి ఉంటాం. అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకుని వాటిని డియాక్టివేట్ చేయడం బెటర్. అంటే మన డిజిటల్ ఫుట్ ప్రింట్ ను సింప్లిఫై చేసుకోవడం అన్నమాట.
0: డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది పూర్తిగా చెరిపేయడం అసాధ్యం. అయినప్పటికీ మనం అప్రమత్తంగా ఉండడం ద్వారా నష్టాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యతగా ఉంచడం మరింత మంచిది.
1: ఎవరో గమనిస్తారనో కాకుండా స్వతహాగానే సంస్కారవంతంగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో మంచి ప్రవర్తన కలిగి ఉండడం ఎంతైనా ముఖ్యం. ఇదే ఈనాటి విజయపదం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బి శృతి. ఈ కార్యక్రమం ఆకాశ

0: వాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం.
2: డాక్టర్ అజ్మీరా వెంకన్న, ఎండి జనరల్ మెడిసిన్.
1: డాక్టర్ ఏ ఉషారాణి, బీడీఎస్ డెంటల్ సర్జన్.
2: డాక్టర్ సాగరిక కట్ట, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు.
1: డాక్టర్ బి విజయ్ కుమార్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
2: డాక్టర్ పి శిరీష్ కుమార్, అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
1: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
2: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ బస్ డిపో, సాయినగర్, కొత్తగూడెం.
3: విజయ పదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వింటున్న ఆ పాట ఘంటసాల ఆలపించారు, చిత్రం భక్త తుకారం.

కార్యక్రమంలో తర్వాత శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఈ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లం వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష సెట్ ప్రకటనను ఉస్మానియా యూనివర్సిటీ వెలువరించింది. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సి, ఎంఈడి, ఎంపీఈడి, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్, సిఎస్సి, ఐటీలలో 50% మార్కులు ఉండాలి. పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆన్లైన్లో పరీక్షను నిర్వహిస్తారు. పేపర్ 1 100 మార్కులకు, పేపర్ 2 200 మార్కులకు, పేపర్ 1 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు 2000 రూపాయలు, బీసీ ఈడబ్ల్యూఎస్లు 1500, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ ట్రాన్స్జెండర్ అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://telanganaset.org. ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 30 August 2026. పరీక్షను సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహిస్తారు. మరొక ప్రకటన. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ యుఆర్ఎస్సి బెంగళూరులో 410 అప్రెంటిస్ల ఖాళీల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు బీఈ బీటెక్ 220 ఖాళీలు, టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా ఖాళీలు 120 ఉన్నాయి. కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్లు 70 ఖాళీలు ఉన్నాయి. విభాగాల విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు సంబంధిత విభాగాల్లో బీఈ బీటెక్ కలిగి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్లకు సంబంధిత డిప్లొమా అవసరం ఉంటుంది. కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ల కోసం డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. స్టైఫండ్ గా నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు 12,300, డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ల

0: దాదాపు 10,900 రూపాయలు స్టైఫండ్ గా లభిస్తుంది. విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ తో షార్ట్ లిస్ట్ చేసి ధృవపత్రాలు పరిశీలించి అప్రెంటిస్ కోసం తీసుకుంటారు. మొదట నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఈ స్కీమ్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉమాంగ్ పోర్టల్లో URSC అప్రెంటిస్ కు దరఖాస్తు ఫారం నింపాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.isro.gov.in https://www.isro.gov.in ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 28 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కిన్నర్ల హరి శ్రోతలకు నచ్చిత్రగీతల కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ధర్మపీఠం దద్దరిల్లింది చిత్రంలోని పాట కావాలని కోరుతున్నారు. రచన దాసరి నారాయణరావు, సంగీతం సమకూర్చారు జేవి రాఘవులు. ఈ పాట కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం ఖాన్ పాషా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇదే పాట వినిపించమని కోరుతున్నారు మరో శ్రోత. కొత్తగూడెం నెహ్రూ బస్ నుంచి చెనగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య, ధనశ్రీ, సంపత్ కుమార్, లక్ష్మి, హృత్విక్ రాజ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు వీరందరూ కోరుతున్న ఈ పాట మీకోసం.

పౌరుషాగ్ని ప్రజ్వలించగా జాతి చేతనను బంధించిన ఆ శృంఖలాలు తెగటంచగా ఆర్చిత్సులాగా దావార్చిలాగా ఆ భగత్ సింగు చెలరేగినాడు. చిరునవ్వుతోడ నవయౌవనాన్ని ఉరి జాతితో

కిన్నెర లహిర్లో తర్వాత పాట వినండి. నాది ఆడ జన్మ చిత్రం కోసం ఘంటసాల పిసుశీల ఆలపించారు. ఈ పాట కావాలని కోరుతున్నారు శ్రోతలు. ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాన్స్, మోహన్ సిద్ధార్థ, కార్తీక్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశిలాల పెంచిన ఆత్రేయ గీతం, కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలోని మంచి మనసుల చిత్రంలోని పాట కావాలని కోరుతున్నారు శ్రోతలు. మల్లేష్, కుమరమ్మ, రాజ్ కుమార్, సాగర్, రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, శంకర్, చంద్రకళ వీరందరి కోసం ఈ పాట.

పవిత్ర ప్రేమకు సమాధి లేదులే చరిత్ర.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
5: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
4: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
5: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
4: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
5: 9989679076.
4: మరొక నెంబర్ 7989701158.

కిన్నెర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట మనసంతే నువ్వే చిత్రంలోనిది. ఈ పాట కావాలని కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేష్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరి కోసం మనసంతా నువ్వే చిత్రంలోని ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: రామవరం ఏం రేణుక, నాకు నచ్చిన పాట.
2: స్వాతి, హెడ్ ఆఫీస్ ఏరియా నుండి, నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక, నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దే, నాకు నచ్చిన పాట.

0: ఆర్ ప్రియాంక, ఎస్సీబీ నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
2: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: வாட்ஸ்அப் நம்பர் 8367576757.
1: வாட்ஸ்அப் நம்பர் மరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

కిన్నర్ లహరి శ్రోతల కోరి నిత్య తిరిగితల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి చక్రి సంగీతం సమకూర్చక శ్రీ పాడిన పాట కావాలని కోరుతున్నారు సుజాత్ నగర్ నుంచి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రాదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేందర్, లక్ష్మీ ప్రసన్న, మంగ, గుండేటి దుర్గారావు, నాగమణి, జూపల్లి పుల్లయ్య, నాగమణి, మంజుల, ఆది, స్వరూప, నాగయ్య. వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవపురం నుంచి కోరుతున్నటువంటి శ్రోతలు. వీరందరి కోసం చక్రం చిత్రంలోని ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: శ్రీ ఉష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం.
2: డాక్టర్ అజ్మీరా వెంకన్న, ఎండి జనరల్ మెడిసిన్.
1: డాక్టర్ ఏ ఉషారాణి, బీడీఎస్ డెంటల్ సర్జన్.
2: డాక్టర్ సాగరిక కట్ట, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు.
1: డాక్టర్ బి విజయ్ కుమార్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
2: డాక్టర్ పి శిరీష్ కుమార్, అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
1: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
2: శ్రీ ఉష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ బస్ డిపో, సాయినగర్, కొత్తగూడెం.
3: కిన్నర్ లహరి శ్రోతలు కొన్ని చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఘంటసాల బృందం ఆలపించారు ఆత్రేయ గీతం. కేవీ మహాదేవన్ సంగీతం సమకూర్చిన బడిపంతులు చిత్రంలోని పాట కావాలని కోరుతున్నారు శ్రోతలు. ఇల్లందు బాలాజీనగర్ నుంచి మోకాల సర్వయ్య, లక్ష్మీ నరసింహ ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, పప్పి, సుమతి, అక్రు, ఖన్నాపాసి, చిన్నపాసి, షకీల్, చరణ్ తేజ్, కావేరి, రామకృష్ణ, సుజాత, షకీర్ వీరందరూ కోరుతున్న ఈ పాట బడిపంతుల చిత్రంలో ఉంది మీకోసం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: తర్వాత పాట మురళీకృష్ణ. ఈ చిత్రం కోసం ఆత్రేయ సాహిత్యానికి ఘంటసాల ఆలపించారు. ఈ పాట కావాలని కోరుతున్నారు లక్ష్మీదేపల్లి శ్రోతలు కాగితపు వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీ, ఇందు, దక్షశ్రీ, దిశశ్రీ, కృష్ణ కౌశిక్, స్వప్న, నయాన్సరామ్, ఇంకా ఆమణి, పావని, నేహ, చేతు, కుమారి, అప్పారావు, కేజేఎస్ ప్రసాద్, ఉమా, శ్రావణి, అచ్యుత్, తపస్వి, ఆర్కే, అశ్విని కుమార్, తనూజ, కావ్య, వీరందరి కోసం మురళీకృష్ణ చిత్రంలోని ఘంటసాల పాడిన ఈ పాట.

నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరు గీతం, చక్రవర్తి సంగీతం, చిత్రం దీపారాధన.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఖమ్మం జిల్లా రఘునాథపల్లం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సత్యచారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, కాపర్తి సత్యవతి, అమృతమ్మ వీరి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. శృతిలయలు చిత్రం కోసం ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు విందాం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి మంగమ్మ గారి మనవడి చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు ఆరుద్ర, డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం సమకూర్చారు కేవీ మహాదేవన్. గానం డాక్టర్ పి భానుమతి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పి శైలజ. వినండి ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి మంగమ్మ గారి మనవడి చిత్రంలోని పాటలు మీకోసం.

ఇంతవరకు మీరు ఏకచిత్రగానం శీర్షికన భార్గవి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి మంగమ్మ గారి మనవడి చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు ఆరుద్ర డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సమకూర్చారు కెవి మహాదేవన్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పి శైలజ, డాక్టర్ పి భానుమతి. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

రాత్రి 7 గంటలకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 9:30 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఈరోజు సాయంత్రం 5:10 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు సాయుధ దళాల కోసం ఇచ్చే సందేశం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది సాయంత్రం 5:10

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. చిత్ర కేజే యేసుదాస్ పాడిన పాట చిత్రం పెద్దరికం.

0: కార్యక్రమంలో వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ఆహా చిత్రంలోని ఈ పాట.
1: Devdas Paru, they lost their lives for the sake of love. Poor fellows. But we will live for the glory of love forever and ever.

0: చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా.
1: కార్యక్రమాల తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు చిత్రం తూర్పు పడమర.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. ఈరోజు సాయంత్రం 5:10 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు సాయుధ దళాల కోసం ఇచ్చే సందేశం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతోంది. ఈరోజు సాయంత్రం 5:10 రాత్రి 7:00 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన 2 2 6 చిత్రంలోని పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 3 3 చిత్రం కోసం ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. మరిన్ని చిత్రగీతాలు వినిపించే నేను మీ రేడియో నేస్తం శ్యాంప్రసాద్.

0: ಗನ್ನೆ
1: మీరు వింటున్న ఆ పాట టక్కరి దొంగ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701158.
2: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరుగు చిత్రం కోసం రంజిత్ పాడిన ఈ పాట.

మీరు విన్న ఆ పాట చిరుత చిత్రం కోసం కారుణ్య పాడింది. కార్యక్రమంలో పడి వినండి. తమ్ముడు చిత్రం కోసం రమణ కోగులు పాడిన ఈ పాట.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.

ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874 ఇది ఎస్టీడీ కోడ్, 2950038 మరొక నంబర్ 2950039. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అరవింద సమేత చిత్రం నుంచి ఈ పాట.

మీరు విన్న ఆ పాట బుజ్జిగాడు చిత్రం కోసం సందీప్ చౌత నిఖితా నిగం పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. లౌక్యం చిత్రం కోసం విజయ్ ప్రకాష్ మోహన భోగరాజ్ పాడిన ఈ పాట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు మధ్యాహ్నం 2:30 మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో వింటారు. ఈ పూట మా ప్రసారంలో సాయంత్రం 5:10 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి సాయుధ దళాల కోసం ఇచ్చే సందేశం వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: వినండి పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం.

మీరు ఇంతవరకు పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట మా ప్రసారంలో సాయంత్రం 7 గంటలకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది

కార్యక్రమం ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటకపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. విభజన భయానక పరిస్థితుల స్మృతి దినం సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నివాళులర్పించారు. ఇక వార్తల వివరంగా, 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానల్లో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఈ రాత్రి 9:30 రాష్టపతి ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్ల ద్వారా వేదికపై పూలవర్షం కురిపిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గీతం వందే మాతరం వారసత్వానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో యువశక్తి ఉత్సాహం, ఆకాంక్షలు కీలక పాత్ర ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎర్రకోట వేడుకల్లో మొట్టమొదటిసారిగా వందే మాతరం గీతాన్ని ఆలపించనున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఎన్సీసీ, మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు జాతీయ గీతం వందే మాతరంను, ఆ తర్వాత జాతీయ గేయాన్ని ఆలపిస్తారు. ఈ వేడుకల్లో సైన్యం, నావికాదళం, వాయుసేనకు చెందిన 2,500 మంది బాలురు, బాలికల క్యాడెట్లు, మైభారత్ వాలంటీర్లు పాల్గొంటారు. ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో పీఎం విశ్వకర్మ యోజన కింద శిల్పులు, పీఎం ముద్రా యోజన కింద మహిళా పారిశ్రామికవేత్తలు, పీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులు, భారత టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలో వివిధ ఏజెన్సీలకు చెందిన సుమారు 15,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ, కరెక్షనల్ సర్వీసెస్కు చెందిన 1,057 మంది సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య సేవ పథకాలను ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు 301 శౌర్య పథకాల జాబితాను విడుదల చేసింది. ఇందులో 272 మంది పోలీస్ సిబ్బందికి, 29 మంది అగ్నిమాపక సిబ్బందికి పథకాలను ప్రకటించింది. ఈ 301 శౌర్య పథకాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి 197 మంది, జమ్మూకాశ్మీర్ నుండి 51 మంది, ఈశాన్య ప్రాంతం నుండి 12 మంది, ఇతర ప్రాంతాల నుండి 41 మంది సిబ్బందికి శౌర్య పథకాలను ప్రదానం చేస్తారు. మొత్తం 92 రాష్టపతి విశిష్ట సేవా పథకాలను కూడా ప్రకటించారు. ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన 21 మంది అధికారులకు రాష్టపతి విశిష్ట సేవా పురస్కారాలు లభించాయి. వీరిలో 6 అధికారులకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ లభించింది. వీరిలో సీబీఐ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శోభా దత్తా, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ బెనర్జీ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గిన్ని రాణా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సోవాల్ ఉన్నారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజా వేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశ చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 మంది అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్దుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్దుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్దులకు గౌరవ, భద్రత, సామాజిక భాగస్వామ్యం శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలనే ప్రభుత్వ నిబద్ధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు.

0: 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్ధుల సంక్షేమం కోసం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్ లో పొందుపరిచారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైన్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మానవరహిత డ్రోన్లు, వాటి విడిభాగాల దిగుమతులపై 100% వరకు కొత్త సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలో విదేశీ వ్యాపారులపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుత ప్రపంచ డ్రోన్ మార్కెట్లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. 2006లో స్థాపించిన చైనా డ్రోన్ తయారీ సంస్థ డీజీఐ ఇటీవల కాలంలో ప్రపంచ డ్రోన్ మార్కెట్లో 3/2 వాటాను కలిగి ఉంది. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయినా నాటి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. విభజన సమయం అనేది చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఘట్టమని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలు దీనిని అధిగమించి తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారని, ప్రతికూలతను విజయంగా మార్చుకున్నారని, దేశ ప్రగతికి అపారంగా దోహదపడ్డారని మోదీ చెప్పారు. ఈరోజు దేశంలో సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించడానికి, సమైక్య భారత నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయడానికి ప్రతి ఒక్కరి సంకల్పాన్ని ఈరోజు మరింత బలపరుస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. 1947 ఆగస్టు 14వ తేదీ చరిత్రలో అత్యంత క్రూరమైన ఘట్టాల్లో ఒకటని సోషల్ మీడియా పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ఆ సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా అన్నారు. దేశాన్ని మళ్లీ విభజించాలని కోరుకునే శక్తులు ఎప్పటికీ విజయం సాధించకుండా ఉండేలా ఈ విషాద ఘటనల జ్ఞాపకాలను యువతకు తెలియజేసే ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం చేస్తుందని అమిత్ షా చెప్పారు. దేశ విభజన వల్ల లక్షలాది కుటుంబాల జీవితాలు తీవ్ర విషాదం, నిరాశ్రయతను చూశాయని, ఆ విషాదకరమైన రోజును ఈ రోజుకు అందరూ గుర్తు చేసుకుంటున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తమ ఇల్లు, కుటుంబాలు, ఆస్తులు, ఆప్తులను కోల్పోయినప్పటికీ తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవాలనే దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిన అసంఖ్యాక వ్యక్తుల పోరాటాలు, ధైర్యం, త్యాగానికి ఇది ఒక స్మారకమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి పరారీలో ఉన్న వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యుఏఈ నుంచి తిరిగి రప్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విదేశాల్లో తలదాంచుకుంటున్న డ్రగ్స్ స్మగ్లర్లను ప్రభుత్వం కనిపెట్టి వారి చర్యలను నిర్మూలిస్తుందని అమిత్ షా తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కోసం ఉద్దేశించిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, డిజిటల్ రూపాయి ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో జరగనుంది. సంక్షేమ పథకాల అమలులో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలవనుంది. కాగా పీఎంజీకేఏవై కింద ఆహార రాయితీ కోసం డిజిటల్ కరెన్సీ విధానంలో డీబీటీ పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న దేశంలోని మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఈ కార్యక్రమంతో చండీగఢ్ నిలవనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 గంటల సమయం నుండి ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులు, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్సీ తెలిపింది. వాతావరణం. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి బండి ఉషారాణి గారి బాధ్యతల చక్రం నుండి కథానిక వింటారు.
1: అమ్మా, నా బెల్ట్ ఏమైనా చూశావా? అడిగాడు నిరంజన్. నీ బెడ్ దగ్గర కబోర్డ్లో పెట్టాను నాన్న, అంది ద్రౌపది. అత్తయ్య, లంచ్ బాక్స్ పెట్టారా? అడిగింది కోడలు నీలిమ. పెడుతున్నానమ్మా, త్వరగా కానియండి, లేట్ అవుతుంది. అలాగేనమ్మా, ముందు నువ్వు టిఫిన్ తిను. సరే అత్తయ్య. అమ్మా, టిఫిన్ పెట్టు, ఇదిగోరా తిను. ఏంటమ్మా ఈ పల్లెటూరు వంటకాలు? శాండ్విచ్ చేయొచ్చుగా, ఎక్కువగా అవే చేస్తున్నాను కదా నాన్న. ఏదో ఒకటి త్వరగా తినేయండి, టైం అవుతుంది, అంది నీలిమ. ఇండియాలో పుట్టి పెరిగిన వీడికి ఇప్పుడు ఇండియన్ వంటలు నచ్చటం లేదు, ఏమిటో వీడు అర్థం కాడు అని మనసులోనే అనుకుంది ద్రౌపది. అత్తయ్య, నిశాంత్కి కూడా స్కూల్ టైం అవుతుంది, త్వరగా రెడీ చేయండి. అలాగేనమ్మా. నీలు, నువ్వు అమ్మకు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా, చూస్తున్నారు కదా మీతో పాటే వర్క్ చేస్తున్నాను, నాకు నిద్ర సరిపోవాలిగా, మీరు మాత్రం ఎందుకు చేయకూడదు? మాటకు మాటే కాని అర్థం చేసుకోవు, కోపంగా అన్నాడు నిరంజన్. నేను అదే అనుకుంటున్నాను, నీకు చెప్పటం వేస్ట్, షూ వేసుకుంటూ అసహనంగా అన్నాడు నిరంజన్. మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు, నేను చేస్తూనే ఉన్నాను కదా, అంది ద్రౌపది. తను కాస్త పిల్లలకు హెల్దీ ఫుడ్ పెడుతుందని స్వరం తగ్గించి అన్నాడు నిరంజన్. ద్రౌపదికి మనసు చివుక్కుమంది, అయినా తమాయించుకొని, ఏరా నాకంతమాత్రం తెలియదా, అలా పెట్టకుండానే నువ్వు పెరిగావా, ఎవర్ని కదిలించినా కష్టమే అంటూ విసురుగా బ్యాగ్ తీసుకుని వెళ్లాడు నిరంజన్. వెనకాలే నీలిమ బయలుదేరింది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. కాళ్ళు బాగా లాగటంతో 2 నిమిషాలు కూర్చోవాలి అనుకుంటూ వాచీకేసి చూసింది. అమ్మో, నిశాంత్కు స్కూల్ టైం అవుతుందనుకుని వాణ్ణి లేపటానికి పైకెళ్ళింది. వాళ్లేమైనా ఒక పట్టాన్ లేస్తారా? ఎలాగో బ్రతిమిలాడి బ్రష్ స్నానం పూర్తి చేయించి క్రిందికి తీసుకుని వచ్చింది. దోశ తిననని గొడవ చేయటంతో బ్రెడ్, పీనట్ బటర్ ఇచ్చింది. చిన్నవాడు నిహాల్కి తినిపించింది. బస్సు వచ్చే సమయం అవటంతో ఇద్దరినీ తీసుకుని వెళ్లి నిశాంత్ను బస్ ఎక్కించి నిహాల్ను తీసుకుని వచ్చింది. బాగా అలసట అనిపించటంతో నిహాల్కు బొమ్మలిచ్చి సోఫాలో కూర్చొని ఫోన్ తీసుకుంది. అప్పటికే భర్త కామేశ్వరరావు 2 సార్లు ఫోన్ చేశాడు. పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో అనుకుంటూ ఫోన్ చేసింది ద్రౌపది. 2 సార్లు ఫోన్ చేసినా తీయలేదేమిటి ద్రౌపది? మీకు తెలియందేముంది, ఉదయం అంతా హడావుడే. నిజమేలే, ఎలా ఉన్నారండి? ఏదో తెలియని వెలితి, ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది ద్రౌపది. ఇంకొక 15 రోజులు ఓపిక పట్టండి, వచ్చేస్తాను. నాకు వీళ్ల దగ్గర ఉన్నాననే కాని వాళ్ల బిజీ వాళ్లది, క్షణం తీరిక ఉండదు, పిల్లలతో సరిపోతుంది అన్నట్లు. మామయ్య గారు ఎలా ఉన్నారు? కళ్ళు తిరుగుతున్నాయంటే ఉదయం హాస్పిటల్కు తీసుకెళ్లాను, నీరసంగా ఉన్నారని సెలైన్ పెట్టారు. అయ్యో, ఇప్పుడెలా ఉన్నారు? పర్వాలేదు, పడుకున్నారు, దీప్తిని రమ్మని చెప్తాను. ద్రౌపది కామేశ్వరరావు గార్ల కూతురు దీప్తి. పాపం దానికి ఉద్యోగం, పిల్లలతో సరిపోతుంది, అయినా 15 రోజులకొకసారి వస్తూనే ఉంది. నిజమే, దాన్ని ఇబ్బంది పెడుతున్నాము, బాధగా అంది ద్రౌపది. ఊళ్ళో విశేషాలు, పొలాల గురించి చెబుతుంటే ద్రౌపదిలో ఆనందం పెరిగింది. నిన్న నిరంజన్ ఫోన్ చేశాడు, అన్నారు కామేశ్వరరావు గారు. ఎందుకు? నీకు ఇంకో 2 నెలలు పర్మిషన్ తీసుకుంటారట. ఎట్టి పరిస్థితుల్లో ఉండను, నిన్నడగమని చెప్పాను. మంచి పని చేశారు, ఆ మాట ఈ మాట మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఇంటి పని మొదలుపెట్టింది. నిహాల్ బొమ్మలు ఇంటి నిండా పడేశాడు. సర్దుతుంటే నిరంజన్ ఫోన్ చేశాడు. ఏమిటి నాన్నా? నిహాల్కు పాలు తాగించావా అమ్మా? ఇప్పుడే తాగిస్తాన్రా, రోజూ గుర్తు చేయాలా, టైంకు తాగించొచ్చుగా అంటూ ఫోన్ పెట్టేశాడు నిరంజన్. చేస్తున్న పని ఆపి వాడికి పాలు తాగించేసరికి తాతలు దిగొచ్చారు. పని పూర్తయ్యాక నిహాల్కు అన్నం తినిపించి తను తినేసరికి మగతగా అనిపించింది. నిహాల్ను పడుకోబెట్టి తను నడుము వాల్చేసరికి గతమంతా రీల్లా తిరిగింది. కోనసీమలో తన బాల్యం ఎంత బాగా గడిచింది. నాన్న వాళ్ళిద్దరు అన్నల్దమ్ములు, ఇద్దరి మధ్య నేనొక్కదాన్నే అమ్మాయి కావటంతో ఎంతో గారాభం చేసేవారు. ఆ రోజు బాగా గుర్తుంది. స్నేహితులందరము పట్టులంగాలు వేసుకుని గుడికి వెళ్దామని బయలుదేరుతుంటే వాకిట్లోకి 2 కార్లు వచ్చి ఆగాయి. అది చూసిన నాన్నమ్మ

పుష్పది, నువ్వింట్లోకి రా అంది. నాన్నమ్మ ఎందుకు పిలిచిందో అర్థం కాక స్నేహితులతో ఇంట్లోకి వెళ్లాను. తాతయ్య, నాన్న, పెదనాన్న ఎదురెళ్ళి వారిని తీసుకుని వచ్చి వసారాలో కూర్చోబెట్టారు. ఇదంతా అర్థం కాక అయోమయంగా చూస్తుంటే, నిన్ను చూసుకోవడానికి వచ్చారమ్మా అంది నాన్నమ్మ. నాకప్పుడే పెళ్ళేమిటి నాన్నమ్మా? అలా అనకమ్మా, మంచి సంబంధం, పక్క ఊరే కాబట్టి చూడాలని అనిపించినప్పుడెల్లా రావచ్చు అంది పెద్దమ్మ. అయినా నేనిప్పుడే చేసుకోను, కావాలనుకున్నప్పుడు మంచి సంబంధం దొరకదమ్మా అంది నాన్నమ్మ. అమ్మ మాత్రం మౌనంగా ఉంది. కామేశ్వరరావు గారి కుటుంబానికి నేను నచ్చటంతో 3 నెలల్లోనే పెళ్లి జరిగింది. పుట్టినింటిలో వాళ్లలానే అత్తింటివారు కూడా ప్రేమగా చూడటంతో రోజులు సరదాగా గడిచిపోయాయి. ఆ సంతోషాల నడుమ నిరంజన్, దీప్తి పుట్టడం, వాళ్ల చదువులు, పెళ్లిళ్ళు అయ్యి హైదరాబాదులో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఒకరోజు నిరంజన్ వచ్చి, నేను అమెరికా వెళ్తున్నానమ్మా అన్నాడు. ఒక్కసారిగా పిడుగుపడినట్లయింది. అందరూ నిశ్చేష్టులయ్యారు. ఎలాగో గొంతు పెగుల్చుకొని, ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది అన్నారు కామేశ్వరరావు గారు. 6 నెలలే నాన్నా, మళ్ళీ వస్తావుగా అమాయకంగా అడిగాను. వచ్చేస్తానమ్మా, మీరంతా ఇక్కడే ఉంటే నేనక్కడ ఎందుకుంటాను అని నచ్చ చెప్పటంతో సరేననక తప్పలేదు. నిరంజన్ వెళ్లిన 3 నెలలకు నీలిమకు అవకాశం వచ్చింది. సంవత్సరంలో ఇద్దరం తిరిగొస్తామని చెప్పి తీసుకెళ్లాడు. నిరంజన్ అమెరికా నుండి రావటానికి వాయిదా వేస్తుండటంతో అత్తయ్య బెంగపెట్టుకుంది. దీప్తి, నీలిమలిద్దరికీ మొదటి డెలివరీ ఒకే సమయం. నీలిమ వాళ్లమ్మకు వీసా రాలేదు. నన్ను రమ్మని నిరంజన్ ఒకటే గొడవ. దీప్తిని వదిలి వెళ్లలేక ఎంతగా ఏడ్చాను. అమ్మావాళ్లు, అత్తయ్య భరోసా ఇవ్వటంతో వెళ్లక తప్పలేదు. నిరంజన్కు, దీప్తికి 2 రోజుల తేడాతో ఇద్దరికీ అబ్బాయిలే పుట్టారు. నిశాంతను చూడాలని అత్తయ్య ఎంతగా ఆశపడింది. ఎప్పుడు రమ్మన్నా వీలవ్వదు అనేవాడు. పైగా వీడియో కాల్లో చూస్తూనే ఉన్నావుగా అనేవాడు. అలా చూస్తే సరిపోతుందా, వీడు ఎంతలా మారిపోయాడు అని అత్తయ్య బాధపడేది. నిహాల్ పుట్టేనాటికి అత్తయ్య అనారోగ్యంతో మరణించింది. అత్తయ్య చనిపోయాక కూడా నాకు అమెరికా రాక తప్పలేదు. ఇప్పటికిది 5వ సారి. నిరంజన్ మాత్రం ఈ మధ్యనే ఒకసారి ఇండియా వచ్చి నన్ను తీసుకొచ్చాడు. అత్తయ్య చనిపోవటంతో మామయ్యకు బాగా దిగులెక్కువయ్యి తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్లాక మామయ్యను జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉండగానే ఒక్కసారిగా నిహాల్ గట్టిగా ఏడవటంతో ఉలిక్కిపడి లేచింది ద్రౌపది. నిహాల్ను సముదాయించి అన్నం తినిపించి ద్రౌపది తినేసరికి నిశాంత్ వచ్చే టైమైంది. నిశాంత్ను తీసుకొచ్చి స్నాక్స్ తినిపించి మరలా పనిలో పడింది. 5:30కు నిరంజన్, నీలిమ వచ్చారు. వేడివేడిగా స్నాక్స్, టీ తాగి పిల్లలను బయటికి తీసుకుని వెళ్లారు. వంట చేసుకుంటూ, ఈ 15 రోజులు గడిస్తే చాలు, ఇప్పట్లో అమెరికా రావద్దు అని పదే పదే అనుకుంది. 2 రోజుల తరువాత రాత్రి భోజనాలయ్యాక నిరంజన్ ద్రౌపది దగ్గరకు వచ్చాడు. ఏం కావాలి నాన్నా అంది ద్రౌపది. అమ్మా, నువ్వు అమెరికాలో ఉండటానికి మరో 2 నెలలు పొడిగిస్తున్నాను. అత్తయ్య రావటానికి వీలు కాదట. తాతయ్యకి ఆరోగ్యం బాగాలేదు, నాన్న ఇబ్బంది పడుతున్నారు. ఒక్కరోజు కూడా ఎక్కువ ఉండలేను. వీలుంటే ఇంకా ముందు పంపించేయి. ఏమిటమ్మా, కొత్త జంటలా నాన్నంటావు లేదంటే తాతయ్య అంటావు? మా ఇబ్బంది అర్థం చేసుకోవు. అర్థం చేసుకున్నాను కాబట్టి 5 సార్లు వచ్చాను. కొత్త జంట కన్నా రోజులు గడిచే కొద్దీ ఆ అనుబంధం మరింత పెరుగుతుంది. తాతయ్యే లేకపోతే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండేవారమా? అక్కడ మనకేం తక్కువని ఇక్కడికొచ్చి ఇబ్బంది పడాలి? నాకు బాధ్యత ఉండి కూడా దీప్తిని పట్టించుకోకుండా నీ దగ్గరకే వచ్చాను. అమ్మా, నువ్విలా మాట్లాడతావనుకోలేదు. పరిస్థితి అలా ఉంది. ప్రేమలు, ఆప్యాయతలు కావాలనుకుంటే మీరే అక్కడికి రండి. నాన్నమ్మ నిన్ను ఎంత అపురూపంగా పెంచింది. కనీసం చివరి రోజుల్లో కూడా తనను చూడటానికి రాలేకపోయావు. అయినా ఇక్కడ ఉంటేనే సంతోషమా? దీప్తి వాళ్ళక్కడ సంతోషంగా లేరా? అత్తయ్య, మరొకసారి ఆలోచించండి అంది నీలిమ. లేదమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నిహాల్నేం చెయ్యాలమ్మా? నాతో పంపించండి లేదంటే డే కేర్లో వేయండి. వాణ్ణి వదిలి ఎలా ఉండగలమమ్మా? నువ్వు అమెరికా వచ్చేటప్పుడు మేము అదే అనుకున్నాం. ఏం చేస్తాం, సర్దుబాటు చేసుకోలేదు, అందుకని ఇలా చేస్తున్నావా అమ్మా? అలా చేసేదాన్నైతే ఇన్నిసార్లు ఎందుకొస్తాను? ఎప్పుడూ ఇంతలా మొండి పట్టుపట్టని ద్రౌపది ఈరోజు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే చేసేదేమి లేక నిరంజన్, నీలిమ సణుక్కుంటూ వెళ్లిపోయారు. నిరంజన్ ఇంత త్వరగా వదిలిపెడతాడని అనుకోని ద్రౌపది

0: బాధ్యతల చట్రం నుంచి మమతల కోవెలకు వెళ్తున్నందుకు మనసు ఆనందంతో ఉప్పొంగుతుంటే ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ తను వస్తున్న విషయాన్ని భర్తకు తెలియజేయటానికి ఫోన్ తీసింది.
1: మీరింతవరకు శ్రీమతి బండి ఉషారాణి గారి బాధ్యతల చక్రం నుండి కథానిక విన్నారు.
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

0: చిత్రగీతాలు విన్నారు.
1: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం వనితాలోకం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట మంత్రివర్గ సమావేశం ఈరోజు రాష్ట సచివాలయంలో జరుగుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను బై నంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు రాష్ట మంత్రివర్గ సమావేశం జరుగుతోంది.

0: రాష్ట సచివాలయంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ సమాపేశం ప్రస్తుతం కొనసాగుతోంది. పలు సంక్షేమ పథకాలు, మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండవ దశకు అనుమతులు సాధించడం వంటి పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. రాత్రి 9:30 ఈ రాష్టపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను బై నెంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తూ హైదరాబాద్లోని కుకట్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సముదాయం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థలాలను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందని, నిర్మాణం వ్యయంలో లబ్దిదారులు కేవలం 5-6 లక్షలు భరిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల సన్నద్దతపై రాష్ట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పుష్కరాల సన్నద్దత ఏర్పాట్ల పురోగతిపై ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్ స్టేషన్లలో భవనాలు, ప్లాట్ఫారాలు, ప్రయాణికుల సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన అంశాలను చర్చించారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. 1 రూపీ ఫ్రీడమ్, 2.0 స్కీం, అలాగే దేశవాళీ సాంకేతికతతో జీఎస్పీఎస్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ఎలాంటి సమస్యలు లేకుండా మెరుగైన నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందన్నారు. త్వరలోనే దేశీయ సాంకేతికతతో శాటిలైట్, జియో శాటిలైట్ సేవలను ప్రారంభించనున్నట్టు తెలియజేశారు. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ ఫ్రీడమ్ పథకం కింద 1,111 రూపాయల లాంచ్ ఆఫర్ ప్రకటించనున్నట్టు చెప్పారు. నక్సలైట్ల సమస్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ 4G నెట్వర్క్ పరిధిని విస్తరించడానికి 173 కోట్ల రూపాయల వ్యయంతో 2 ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ పాలీక్యాబ్ల భాగస్వామ్యంలో ఎలక్ట్రానిక్ నెట్వర్కింగ్ పరికరాల ఉత్పత్తిని దేశవాళీగా చేపట్టనున్నట్టు కూడా రవికుమార్ తెలిపారు. మీడియా సమావేశంలో పీజీఎంవి శ్రీనివాస్, పీజీఎం కే నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని లోక్ భవన్లో రేపు సాయంత్రం నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ సర్పంచ్ ఆకుల రవికుమార్ను రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆహ్వానించారు. గ్రామంలో నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించడం, చెరువులు, నీటి కుంటలు నిర్మించడం ఫలితంగా భూగర్భ నీటిమట్టం పెరగడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ముదిగొండ గ్రామాన్ని ప్రత్యేకంగా అభినందించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట గవర్నర్ నుంచి తనకు వచ్చిన ఆహ్వానంపై సర్పంచ్ రవికుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నన్ను రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి మాకు ఎట్ హోమ్ కు ఆహ్వానం అందింది. మేము చాలా సంతోషిస్తున్నాం. మా ఊర్లో 100% ఇంకుడు గుంటలు కట్టడం వల్ల మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మాట్లాడడం జరిగింది. మా ఊరిని మాట్లాడడం వల్ల మాకు చాలా ఆనందం అనిపించింది.

0: హైదరాబాద్ లో ఈ నెల 18న జరిగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమాపేశం ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని తొలగించాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తే రాష్ట సాగునీటి రంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశం విషయంలో బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. నల్గొండ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వాన రైతులకు ఊరటనిచ్చింది. చెరువులు బోర్బావుల్లో నీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు నిన్నటి వర్షం రాకతో ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండటంతో నాగార్జున సాగర్ కు 53,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. దీంతో నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు 523 అడుగులకు చేరాయి. ఈ సీజన్లో 50,000 క్యూసెక్కుల వరద రావడం ఇదే ప్రథమం. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రాజెక్టు నిండడానికి మరో 150 టీఎంసీలకు పైగా నీటి అవసరం ఉంది. సాగర్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున జంట నగరాలకు తాగునీటి కోసం కేవలం 1350 క్యూసెక్కులు మాత్రమే బయటకు వదులుతున్నారు. ఖాదీ వస్త్రాల తయారీలో దేశంలోనే ప్రత్యేకంగా నిలిచిన గ్రామం కరీంనగర్ జిల్లాలోని వావిలాల. స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో నాయకులకు ఖద్దరు వస్త్రాలను అందించిన ఘనత కూడా ఆ గ్రామం సొంతం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఎర్రకోటపై మొదటిసారి ఎగురవేసిన జాతీయ జెండా వావిలాలలో తయారు చేసింది కావడం విశేషం. ఆ తర్వాత కూడా వావిలాలలో తయారు చేసిన 3 రంగుల జెండా ఎర్రకోటపై ఎన్నోసార్లు ఎగిరేలా చేసిన ఘనత వావిలాల ఖాదీకి దక్కింది. మహాత్మాగాంధీ స్ఫూర్తితో 1929లో ఇక్కడ ఖాదీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆకాశవాణి ప్రతినిధి హనుమండ్ల సంపత్ కుమార్ తో మాట్లాడుతూ,
1: మనకు 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు మొదట్లో ఇక్కడ వావిలాల్లోనే జాతీయ జెండాను తయారు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట పైన మొట్టమొదటి జాతీయ జెండా ఎగురవేసినటువంటి వస్త్రం ఏదైతుందో అది మా వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ తయారైంది. దాదాపు సంవత్సరానికి 2 సార్లు జనవరిలో ఒకసారి, ఆంధ్రరాష్ట్రంలో ఒకసారి జాతీయ జెండాలు మేము తయారు చేస్తామండి.
0: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తిరంగా చైర్మన్ విశాల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహిస్తున్నారు. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబుతో పాటు బీజేపీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడు అరిగేల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్ నర్సింగ్ కళాశాలలో జరిగిన మరొక కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారిని బాలమణి హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట మంత్రివర్గ సమావేశం ఈరోజు రాష్ట సచివాలయంలో జరుగుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను బై నంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వనితాలోకం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్ ఫిల్మ్ డైరెక్టర్ ఆర్టిస్ట్ దాస్యం గీతా భాస్కర్ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నాతో ఉన్న అతిథి చాలా స్పెషల్. చాలా ఏరియాస్ లో

0: ఆవిడ ఉన్నారు. అండ్ షీఈ్ అ ఆర్ట్ మెంటార్. సింపుల్ గా ఆర్ట్ మెంటార్ అని చెప్పడానికి లేదు, చాలా ఆర్ట్స్ మన లైఫ్ ని ఎలా చేంజ్ చేస్తాయి, అసలు మనకి అంటే హ్యూమన్ బీయింగ్స్ కి ఆర్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఆర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సరే, ఈ కోర్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో మీకు తెలుస్తుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని. అంటే ఒక ఆథర్, ఫిల్మ్ ఆర్టిస్ట్, విజువల్ ఆర్ట్స్ మెంటార్ అండ్ మదర్ ఆఫ్ ఎ నేషనల్ అవార్డ్ వినింగ్ ఫిల్మ్ డైరెక్టర్, నన్ అదర్ దాన్ దాస్యం గీతా భాస్కర్ గారు. నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: మేడం, ఈ ప్రోగ్రామ్ కి అలాగే మా స్టూడియోస్ కి కూడా మీకు స్వాగతం.
1: థ్యాంక్ యూ అండి. అందరికి నమస్తే. లిసనర్స్ అందరికీ నమస్తే. స్టూడియో స్టాఫ్ అందరికీ నమస్తే అండి.
0: మేడం, థ్యాంక్ యూ. మీ నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది, సో నేను ఈ తక్కువ టైంలో ఎంత ఇవ్వగలుగుతానో నా లిసనర్స్ కి ఈ రోజు నాకు ఒక ఛాలెంజే. ఎందుకంటే ఫిల్మ్ జర్నీ గురించి చెప్పాలా, ఆథర్ గా మీ జర్నీ గురించి చెప్పాలా, సో ఇవి రెండు యాదృచ్ఛికంగా జరిగినవి, బట్ మనసులోంచి మీరు చేసేది వర్క్ అంతా ఆర్ట్స్ మీద, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
1: అవును.
0: సో ఈ విజువల్ ఆర్ట్స్ లో మీరు కొత్తగా ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఇన్ ఫేమ్ అని. సో ఇన్ ఫేమ్ గురించి ముందుగా శ్రోతలకి పరిచయం చేద్దాం మేడం, దాని గురించి ఫర్దర్ గా మాట్లాడుకునే ముందు.
1: ఇన్ ఫేమ్ అన్నది ఎట్లా స్టార్ట్ చేసిన అంటే, లాస్ట్ ఇయర్ నేను పోయిన సంవత్సరమే స్టార్ట్ చేసినా. మేము యాజ్ అన్ ఆర్ట్ టీచర్, నేను ఆర్ట్ టీచర్ గా పనిచేసినాను చాలా ఇన్స్టిట్యూషన్స్ లో అండ్ అన్ని కరికులమ్స్ లో నేను ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నాకు ఎందుకో నాకు స్కూల్లో ఆర్ట్ పీరియడ్, ఆ 40 మినిట్స్ ఆర్ట్ పీరియడ్ వన్స్ ఇన్ అ వీక్ ఇస్తారు, ఆ టైంని మనం కొంచెం పిల్లలకు అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ నేర్పాలి, వాళ్ళకి థింకింగ్ లెవెల్స్ని మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళని వచ్చి మ్యాథ్స్ సైన్స్లో వచ్చి మనకు యాక్చువల్స్ ఉంటాయి, అట్లా బట్టి కొట్టి చదివేటట్టు కొన్ని తప్పదనమాట, చదవాల్సిందే. బట్ ఆర్ట్లో ఎట్లా అంటే, ఆర్ట్లో కూడా ఏదో డ్రాయింగ్ చూసి డ్రా చేయమని చెప్పేసి, లేకపోతే ఒక టెంప్లెట్ బుక్ ఇచ్చేసి దాని లోపలనే కలరింగ్ వేయమని చెప్పి దాన్ని చూసి చేయమని చెప్పి, అంటే వాళ్ళ థింకింగ్ లెవెల్ని మనం ఎక్కడ పెంచుతూనే లేము. మనం
0: రెస్ట్రిక్ట్
1: చేసేస్తున్నాం. ఇప్పుడు మ్యూజిక్ డాన్స్లో కూడా టీచర్ చెప్పినట్టే వినాలి, ఇష్టం వచ్చినట్టు చేయలేము, బయట పోయినాక చేసుకోవచ్చు.
0: కానీ ఆ క్లాస్లో
1: నేను అనేది ఏంటంటే, ఆ క్లాస్లో మనకు ఆ 30 మినిట్స్ని అక్కడ కూడా మనం చెప్పినట్టే వాళ్ళు చేయాలని అంటే ఐ ఫీల్ ఇట్ ఇస్ రూట్. ఎందుకంటే అక్కడ ఒక ఆప్షన్ ఉంది, మనకు ఆర్ట్లో ఒక ఆప్షన్ ఉంది వేర్ యు నో యూ క్యాన్ మేక్ దెమ్ డూ డిఫరెంట్లీ, థింక్ డిఫరెంట్లీ. మళ్ళా ఈచ్ వన్ విల్ బి గివింగ్ డిఫరెంట్ ఆన్సర్స్, సేమ్ ఆన్సర్ రాదు. నేను ఒక చెట్టుని వచ్చి నేను ఆరెంజ్గా చేస్తాను, లీవ్సే లేకుండా చేస్తాను, లీవ్స్ వచ్చి మొత్తం నాకు యెల్లో లీవ్స్ కావాలి, గ్రీన్ లీవ్స్ కావాలి, రెయిన్బో లీవ్స్ కావాలి అట్లా అని అంటే, పిల్లలు రకరకాలు ఇంకా వాళ్ళు ఇంకా విపరీతంగా ఆలోచించి చేస్తారనమాట. అంటే థింకింగ్ లెవెల్స్ని మనం ఇన్స్టిగేట్ చేస్తున్నాం. ఎందుకంటే 10 ఇయర్స్ వాళ్ళు స్కూల్లో ఉండి బయటకు పోయినాక వాళ్ళకి ఓన్ థింకింగ్ అన్నది ఉండాలి. అది ఒక్క ఆర్ట్ క్లాస్ చేయగలుగుతాం అన్నప్పుడు 30 మినిట్స్ని మనం మంచిగా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చేయాలి అనేసి నేను ఎప్పటి నుంచో నేను అనుకునేది. కానీ నాకు అంటే నాకు ఎక్కువ దాని గురించి మాట్లాడడానికి కానీ లేకపోతే కొన్ని చేంజెస్ చేయడానికి కానీ ఎవరు ముందుకు రాలేదన్నమాట. ఫార్చునేట్లీ నాకు సినిమాది ఛాన్స్ వచ్చి కొంచెం నా కొడుకు కూడా డైరెక్షన్లో వాడు కొంచెం నోటెడ్ అయిపోయినాక పీపుల్ నన్ను చూడగానే ఇంకా ఏదో ఉంది ఈమె చేస్తుంది అనేసి ఒక నమ్మకంతో నన్ను నా మాట నా ఆర్ట్ మీద నేను చెప్పే వివరాలన్నీ వాళ్ళు తీసుకొని దే స్టార్టెడ్ టేకింగ్ మై కోర్స్.
0: మీరు అన్నారు కదా మేడం ఒక ఇలాగే చేయాలి అని చెప్పి దాన్ని రెస్ట్రిక్ట్ చేయకూడదు అనేసి. సో ఆర్ట్ మీద అభిరుచి ఉంటే అది ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది వాళ్ళని అనిపిస్తుంది.
1: ఆర్ట్ అన్నది ఏందనంటే, ఇప్పుడు మనము ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ లేకపోతే స్కల్ప్చరు లేకపోతే స్టిల్ లైఫ్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అది వాళ్ళు నేర్చుకోవాలంటే తర్వాత వాళ్ళు నేర్చుకోవచ్చు. కాకపోతే చిన్న పిల్లలకు మనకు ఆర్ట్లో నాకు డ్రాయింగే రాదు అన్న పిల్లలకు మనం ఏదో ఒక ఇంట్రెస్ట్ కలిగాలి దాన్ని. అంటే ఇప్పుడు నాకు నర్సరీలో ఏందని అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ ఎల్లీ బిల్లీ అన్న స్టోరీతోటి, ఓకే, అక్కడ వాళ్ళకి సిలబస్లో వచ్చి ఏబిసిడి వవుల్స్ ఉంది. సో బిల్లీ వచ్చి ఒక ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ని తీసుకొని వస్తుంది, తీసుకొని వచ్చి అరేంజ్ చేస్తుంది. అంటే బిల్లీ తీసుకొని వస్తుంది, ఎల్లి ఏం చేస్తుంది, మెల్లగా పోయి

0: టూ లెటర్స్ ని తీసేస్తుంది. ఆ ఐదేంది ఏఇఐఓయు వవల్స్. అట్లా స్టోరీ లాగా చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళని ఊరికే ఇప్పుడు ఎల్లి బిల్లి అంటే ఒక ఎల్కని ఒక పిల్లిని వాళ్ళు వేయగలుగుతారు కదా. సో అది వాళ్ళు చేసుకుంటూ వస్తే వాళ్ళు లైఫ్లో మర్చిపోరు కదా.
1: అవును,
0: ఆర్టికల్స్ ఎట్లా యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు పెట్టాలి, ఏ ఎప్పుడు పెట్టాలి, ద ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ కూడా. సో అది అని కాక టైం అంటే ఏంది నీకు, అంటే మరీ నువ్వు టైం సేవ్ చేయాలి, వాటర్ సేవ్ చేయాలని, టైం అంటే నీకేంది, నీకు వాటర్ అంటే ఇష్టమా, వాటర్ దేనికి పనికొస్తుంది నీకు అన్నప్పుడు అట్లా కొంచెం డిఫరెంట్గా అడిగితే వాళ్ళు కూడా డిఫరెంట్గా ఆలోచన చేసి డిఫరెంట్ డిఫరెంట్ వస్తుందన్నమాట.
1: అండ్ ఆర్ట్లో కూడా మేడం ఏ ఆర్ట్ తీసుకున్నా కానీ చిన్నపిల్లలు ముఖ్యంగా వాళ్ళంతటి వాళ్ళు ఏదో చేసినప్పుడు, ఒక కూని రాగం తీసినప్పుడు, ఒక ఆర్ట్ వేసినప్పుడు, గీతలు గీసినప్పుడు దాన్ని చూసి ఎంత ఎంత రివార్డింగ్ ఉంటుంది అంటే అసలు
0: చాలా చాలా రివార్డింగ్
1: అది. వాట్ సెన్స్ ఇట్ మేక్స్ అన్నది పక్కన పెడితే చిన్నపిల్లలే కదా పెద్దవాళ్ళు కూడా ఇది ఎట్లనో కనిపిస్తుంది కదా, ఇది హనుమంతుడు పర్వతాన్ని పట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఇది ఒక పీకాక్ లాగా అనిపిస్తుంది, చాలా రివార్డింగ్ గా ఎందుకు ఆ సెన్స్ ఆఫ్ రివార్డ్ ఎందుకు అనిపిస్తుంది అంటారు?
0: అసలు మీరు ఇప్పుడు చెప్పినప్పుడు నాకు మళ్ళా తరుణ్ గురించి గుర్తొస్తుంది. నాకు తరుణ్ చిన్నప్పుడు 2.5 ఇయర్స్ అనమాట, వాడు పెన్సిల్ పెట్టుకునేదే డిఫరెంట్ గా పెట్టుకుంటున్నాడు అనేసి ఒక రిలేటివ్ చెప్పినారు, ఆపకండి వాణ్ణి అని. ఆ పెన్సిల్ తోటి వాడు గోడ మీద గీకుతుంటే మా సిస్టర్ అనింది, అరే వాడు గీక్ అని, వాడు చూడు గీకిన దాంట్లో కూడా ఏదో రూపం ఉంది చూడు కొంగలాగా ఉంది అనేసి. అట్లనే వాడిని మేము ఒక కాంపిటీషన్కు మాకు తెలిసిన అతను వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఆ కాంపిటీషన్లో వాడు గొడవ చేస్తున్నాడు అనేసి ఒక పేపర్ పెన్సిల్ ఇచ్చినప్పుడు వాడు గీసిన గీతలు ఎట్లా ఉండే అంటే వినాయకుడు కనపడింది. సో అప్పుడు మాకు అనిపించింది ఇవన్నీ మాకు వాడికి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేసి వాడిని ఇంకా ఎన్కరేజ్ చేసుకుంటూ వచ్చినాం. ఎన్కరేజ్మెంట్ అంటే మా ఆయన అనేది నువ్వు నేర్పు నేర్పు నేను నేర్పనన్నా, నేను నేర్పితే నా స్టైలే వస్తుంది, నేను అదే అంటున్నా. ఆర్ట్ టీచర్స్ ఆర్ట్ క్లాస్లో మనం నేర్పితే లేకపోతే ఒకటి చూసి చేయమంటే అదే వస్తుంది, అదే స్టైల్ వస్తుంది, వాళ్ళ ఓన్ స్టైల్ రాదు. అయితే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి పేపర్లు పెన్సిల్లు ఇచ్చేసి మనం కొన్ని కథలో లేకపోతే ఇన్సిడెంట్స్ కొన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుడో వాళ్ళకి చెప్పాలి. ఇంకా నువ్వు ఎట్లా అనుకుంటున్నావో నువ్వు చెయ్యి అన్నట్టు వాళ్ళకి చెప్తే ఇంకా దే విల్ సింప్లీ కమ్ అప్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్.
1: ఇట్లాంటి ఒక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఆర్ట్ వర్క్స్ చూసారా మేడం?
0: చాలా అంటే చాలా. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు వర్క్షాప్ చేస్తాం అంటే 8, 9, 10 ఇప్పుడు మేము నర్సరీ నుంచి 7th వరకు కోర్స్ అనమాట. అంటే వాళ్ళ వాళ్ళ మ్యాథ్స్ సైన్స్ లేకపోతే సోషల్ స్టడీస్ లేకపోతే జాగ్రఫీ కానీ లేకపోతే వాళ్ళకి దాని అంటే దాన్ని ఇన్కార్పొరేట్ చేసి లైఫ్ స్కిల్స్తో కల్మినేట్ చేసి కోర్సు తయారైంది అనమాట. అట్లా అయితే 8th, 9th, 10th చాలా స్కూల్స్లో ఆటే లేదు, ఉన్నా కానీ వేరే సబ్జెక్ట్ టీచర్స్ ఏమో వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలని తీసుకుంటారు ఆర్ట్ క్లాసెస్ని. అదే చెప్తున్నాను, స్కూల్లో చాలామంది ఆర్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తలేరు ఆర్ట్ క్లాస్కు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, నర్వ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అది. ఇట్ విల్ సర్వ్ సో మచ్ టు డెవలప్ ద చైల్డ్స్ అదర్వైజ్ థింకింగ్ అనమాట.
1: ఇప్పుడు మనం ఇక్కడ థింకింగ్ ఆపేసి ఏఐని అడుగుతున్నాం, దీన్ని ఎన్ని రకాలుగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు, ఇది ఏ రకాలుగా చూపించవచ్చు అని, కానీ మనం చేయాల్సింది
0: అదే. ఇప్పుడు 8, 9, 10 నేను చెప్పినాను కదా వర్క్షాప్స్ లాగా తీసుకెళ్తాం, వర్క్షాప్స్ లాగా వాళ్ళకి ఒక 5 టాపిక్స్ మీద. ఆ టాపిక్స్ ఏందని అంటే టోటలీ లైఫ్ స్కిల్స్ది, అంటే జస్ట్ కమ్ ఆన్ ఇలస్ట్రేట్ అబౌట్ యువర్ పియర్ గ్రూప్. నిన్న చూస్తుంటే ఒక అమ్మాయి ఇడ్లీ వేసింది, 3 ఇడ్లీలు వేసింది, వేసేసి చట్నీ సాంబార్ వేసేసి ఐఎమ్ ది ఇడ్లీ ఐ కెనాట్ డూ విదౌట్ చట్నీ అండ్ సాంబార్ అని ఫ్రెండ్స్ పేరు రాసింది అక్కడ. ఒక అబ్బాయి ఏమో బిల్డింగ్స్ వేసినాడు, బిల్డింగ్స్ వేసేసి ఇఫ్ వన్ గోస్ ది అదర్స్ విల్ ఆల్సో టాపిల్ డౌన్. ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అని అంటే వాళ్ళది అండ్ దే రైట్ అబౌట్ ఇట్ అనమాట. ఎక్కడెక్కడ మనం లైన్ని డ్రా చేయాలి ఇవన్నీ వాళ్ళకి అర్థం కావాలి అనమాట. ఎందుకంటే లైఫ్ ఇస్ వెరీ కాంపిటేటివ్ అండ్ అక్కడ ఏందని అంటే ఎంత మనం మంచిగా ఉన్నా కానీ కొంచెం ఇంటాలరెన్సెస్ వస్తాయి ఒకరిని చూసి ఒకరు చేసే పనులలో. కానీ అందరికీ ఎవ్రీ టైం సపోర్ట్ దొరుకుతుంది అనేది అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. సో నోబడీ కెన్ టేక్ అవే హ్యూమన్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఎట్ ఆల్.
1: కరెక్ట్,
0: దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్
1: మేడం మరి చిన్నపిల్లల్లో ఆర్ట్ని అంటే చిన్నప్పుడే డిఫరెంట్ టైప్స్లో ఇంటర్ప్రెట్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళ క్రియేటివ్ సైడ్,

0: సో మైల్ స్టోన్స్ లాగా ఇలాంటిది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు వాళ్ళకి ఎటువైపు ఇంట్రెస్ట్ ఉందని కానీ వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారని కానీ.
1: కరెక్ట్. ఇప్పుడు ఆటలో వచ్చి ఫ్రీడమ్ ఇచ్చినాం అనుకోండి, ఇప్పుడు మా నా కోర్స్ అయితే టోటల్ ఫ్రీడమ్ అనమాట. ఆ థీమ్ ప్రకారం నీకు నీకు ఏం అనిపిస్తలేదు, ఐ మీన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ ఆన్ ఇట్, నీకు ఆలోచన ఏం లేదని అంటే ఏది కావాలో నువ్వు చేయనంటాం. అయితే దెర్ ఆర్ చిల్డ్రన్, ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఫస్ట్ క్లాస్ అనమాట, ప్రతి దాంట్లో ఒక అస్ట్రోనాట్ని డ్రా చేస్తాడు. వాడు అదే థీమ్లో ఒక అస్ట్రోనాట్ ఉంటాడు. అంటే దట్ చైల్డ్ వాంట్స్ టు బికమ్ సంథింగ్. యూ కెన్ ఐడెంటిఫై వాళ్ళ వాళ్ళ మైండ్ ఎట్లా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నది తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ పేరెంట్స్ వచ్చి, పేరెంట్స్, టీచర్స్ అందరూ ఆర్ట్ అంటే ఏంది అనేది తెలియాలి వాళ్ళకి. ఆర్ట్ అంటే నువ్వు ఆర్టిస్ట్ అయిపోతావు అనేది కాదు. ఆర్ట్ అంటే యూ కెన్ అప్లై ఇట్ ఇన్ సో మెనీ వేస్.
0: కరెక్ట్
1: కదా. ఒక టేబుల్ మీద ఇప్పుడు ఒక మీరు మైక్ సెట్ చేస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో అన్ ఆర్ట్ అనమాట. ఎటు పడితే అట్లా సెట్ చేయరు కదా. టేబుల్ మీద ఒక బ్రేక్ఫాస్ట్ ఏదో సర్వ్ చేస్తున్నారు, సో మనం ఇంట్లో అయితే హడావుడిగా సర్వ్ చేస్తాం. ఎవరైనా వస్తున్నారంటే స్పెషల్గా సర్వ్ చేస్తాం, ప్రెజెంటేషన్ ఉంది కదా, దట్ ఈస్ ఆర్ట్. అంటే నేను ఎట్లా చేస్తాను అన్నది ఇట్ ఈస్ మై క్రియేటివ్ థింకింగ్, మీరు ఎట్లా పెడతారన్నది మీ క్రియేటివ్ థింకింగ్ అనమాట కదా. అది ఆ డిఫరెన్సియేషన్ ఉండాలి. అందరు చేసినట్టే నేను కూడా చేయాలి అన్నది వేరే సబ్జెక్ట్స్లో చేస్తారు, బట్ నాట్ ఇన్ ఆర్ట్. ఆర్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ని కూడా వాళ్ళు డిఫరెంట్గా తీసుకెళ్తారు అనమాట.
0: సో చిన్నపిల్లల్ని ఎలా ఇండల్జ్ చేయాలంటారు ఈ ప్రాసెస్లోకి?
1: నేనైతే నా అనుభవం ప్రకారం నేను ఇన్ని ఏళ్ళు నేను వేరే వేరే స్కూల్స్లో చేసి పిల్లల్ని చూసి నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ వాళ్ళకి మెటీరియల్ ఇచ్చేసేయాలి, వాళ్ళు ఏం చేస్తారో చేయని. తర్వాత నెక్స్ట్ యాజ్ ది ఆర్ గోయింగ్ ఇన్ టు ద క్లాసెస్, వాళ్ళకి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ సబ్జెక్ట్స్ని పెట్టుకొని ఆ రిలేటివిటీ ఉండాలి. అంటే అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు జామెట్రీ, సర్కిల్ షేప్స్, స్క్రిబ్లింగ్ అంటాం, స్క్రిబ్లింగ్ వచ్చి ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా చేస్తే కొంచెం యాజిటేటెడ్ మైండ్ లాగా ఉంటుంది. అదే సర్కిల్, ఇప్పుడు మనకు ఈ ఫిబొనాచీ రూల్ ఉంది కదా, ఇట్లా ఇట్లా ఇట్లా ఎవ్రీథింగ్ గోస్ బై ఇట్ అనమాట. సో ఇట్లా ఇట్లా ఇట్లా రౌండ్గా చేస్తే కొంచెం ఆ థింకింగ్ బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు అట్లా గైడ్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి నోన్ షేప్స్ ఉన్నాయి, నోన్ లెటర్స్ ఉన్నాయి, దాంతోటే విల్ టెల్ దెమ్ టు క్రియేట్ సంథింగ్. మళ్ళీ బ్రింగ్ ఆల్ దోస్ షేప్స్ అండ్ మేక్ అ డిజైన్ అని అంటాం, అది కెలిడోస్కోప్ అవుతుంది. సో అట్లా వాళ్ళకి తెలిసిందానే వాళ్ళు అంటే ఫెమిలియర్గా ఉన్నదానే మనం ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే, ఐ మీన్ విల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ థింకింగ్ అవుతుంది అక్కడ.
0: మేడం మరి ఇన్ఫేమ్లో పెయింటింగ్తో పాటు ఇంకే ఆర్ట్ ఫామ్స్ని టచ్ చేస్తున్నారు?
1: అదే చెప్తున్నాను, ఈ ఆర్ట్ ఫామ్ అనేది ఇక్కడ లేదు స్కూల్లో. స్కూల్లో మనం ఆర్ట్ ఫామ్ అనేది పెట్టొద్దు అసలు, ఏ మీడియం కావాలనో. అసలు ఇప్పుడు పోతే స్టేషనరీ షాప్కి పోతే యూ కాన్ కమ్అట్ ఈజీలీ. ఎన్ని రకాలు ఉన్నాయంటే ఏ మీడియంతోనైనా చేయని అని ఆ ఫ్రీడమ్ ఉండాలి. నువ్వు ఇది వాటర్ కలర్సే నువ్వు చేయాలి, ఇవాళ నేను వాటర్ కలర్స్ చెప్తున్నా వాటర్ కలర్సే చేయాలి, నువ్వు ఇవాళ ఆయిల్ చెప్తున్నా ఆయిల్ ప్యాసిల్సే చేయాలి, అట్లా లేకుండా పెన్సిలే చేయాలి. ఉట్టి పెన్సిల్స్ తోటి కూడా ఎంత బాగా చేస్తున్నారండి, ఆ ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళకి. సమ్ విల్ వాంట్ టు డూ. ఇప్పుడు నేను స్కూల్లో హెచ్పిఎస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి అయితే స్ట్రెయిట్గా వచ్చేది, బ్రష్ తీసుకొని కలర్ తీసుకొని డైరెక్ట్గా చేసేదనమాట. అరే నువ్వు పెన్సిల్లో డ్రా చేసే కలర్ చేయాలని నేను చెప్పినాను అనుకో, ఆ క్రియేటివిటీ వాడికి, ఆ ఇంట్రెస్ట్ పోతుంది. వీ హ్యావ్ టు అలౌ దెమ్ టు డూ దట్. ఒక అబ్బాయి వచ్చేది పేపర్స్ తీసుకొని వచ్చేది, పెన్సిల్తోని ఏదో పెన్ తోటే ఏదో డ్రాయింగ్ వేసేది, ఫ్లిప్ చేసి నాకు యానిమేషన్ లాగా మూవ్మెంట్ చూపించేది. సో రకరకాలు వాళ్ళు మైండ్ సెట్, వాళ్ళని ఫ్రీడమ్, ఆర్ట్ క్లాసులనే ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి, ఫ్రీడమ్ వస్తారు.
0: మేడం మరి ఇన్ఫేమ్లో ఆర్ట్ అంటే చేత్తో చేసే ఆర్ట్ వర్క్తో పాటు ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ అని కూడా ఉంది కదా, సో హౌ ఆర్ యూ బ్రింగింగ్ అబౌట్ దిస్ థింగ్ ఇన్ ఇన్ఫేమ్?
1: అంటే వాళ్ళకి కోర్సులో కూడా వన్ ఆఫ్ ద టాపిక్స్ వచ్చి ఒక క్లాస్లో వాళ్ళకి కామిక్ స్ట్రిప్ లాగా చేయమంటాం. అంటే అది యానిమేషన్ లాగా వస్తుంది, అంటే ఒక బటర్ఫ్లై గార్డెన్లో ఆడుకుంటూ ఉంటుంది అనమాట. తర్వాత ఏదో ఒక ఇంట్రూడర్ వస్తాడు, ఇట్ కెన్ బి అ స్నేక్, ఇట్ కెన్ బి అ కైట్, ఇట్ కెన్ బి అ బర్డ్, ఇట్ కెన్ బి అ వర్మ్, ఇట్ కెన్ బి అ బీ, ఎనీథింగ్ కెన్ బి అన్ ఎలిఫెంట్ ఆల్సో కమింగ్ ఇన్ టు ద గార్డెన్ అని అంటే వాళ్ళకి ఓ మై గాడ్ ఓకే ఐ కెన్ డ్రా లైన్ కమింగ్ ఇన్ టు ఇట్, ఐ కెన్ డ్రా సంథింగ్ ఎల్స్, ఐ కెన్ జస్ట్ డ్రా సమ్ వన్ యునో, ఐ కెన్ డ్రా ద క్లౌడ్స్ బ్రింగింగ్ ఇన్ రెయిన్, ఐ కెన్ డ్రా ద సన్ బీయింగ్ వెరీ హార్ష్. అట్లా వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి, దాన్ని వాళ్ళు కామిక్ స్ట్రిప్ లాగా చేస్తారనమాట. సో అది టోటలీ ఇట్ కమ్స్ ఆఫ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్.

0: ఆల్సో కదా ఇంటూ
1: అవును
0: స్టోరీ
1: స్టోరీ
0: ఫార్మింగ్.
1: బోర్డ్.
0: స్టోరీ బోర్డ్ సెవెంత్ లో వచ్చి మేము ఫుడ్ గురించి చెప్పినప్పుడు, రెసిపీ గురించి చెప్పినప్పుడు విత్ హ్యూమర్ అని అన్నప్పుడు, అమ్మాయి వచ్చి ఈ కార్న్ టూ కార్న్ పర్ల్స్ లేదా అవి వాకింగ్ చేసుకుంటూ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు అ డిష్ అనమాట. సో వాళ్ళు చాకు తీసుకొని అనియన్ ఇట్లా కోస్తున్నారంట. అంత బాగా చేసిందంటే అంత బాగా చేసి అండ్ చేసి ఐ ఆస్క్డ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే మ్యామ్ ఐమ్ మేకింగ్ అ షార్ట్ స్టోరీ, ఐఎమ్ మేకింగ్ అ సినిమా అవుట్ ఆఫ్ మై రెసిపీ.
1: దాన్ని యానిమేటెడ్ సిరీస్ గా చేస్తే ఒక సినిమా అయిపోతుంది కదా.
0: అది మనం మరీను వెస్టర్న్ కాకుండా మన కల్చర్ని కూడా మనం తీసుకొని వచ్చేటట్టు ఒక ఆర్ట్ క్లాసుల్ని చేయవచ్చు.
1: మేడం, ఇప్పుడు ఐడియాస్ చాలా మందికి ఉంటాయి. ఆ ఐడియాని ఒక పేపర్ మీద పెట్టాలన్నా, ఇంకెవరికన్నా చెప్పాలన్నా చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి, హర్డల్స్ వస్తూ ఉంటాయి. నేను ఇది కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, మీకు కన్వే చేయలేకపోతున్నాను అని అనుకుంటారు. సో దానికి మొదటి నుంచే కొంత సాన పెట్టాలేమో అని కూడా అనిపిస్తుంది. ఎటువంటిది పెడితే బెటర్ అని మీరు అంటారు?
0: ఎట్లా
1: మీ పర్స్పెక్టివ్ చెప్పండి.
0: ఇప్పుడు కొంతమంది నాతో అగ్రీ చేయరు, కాంపిటీషన్స్ ఉండొద్దు అని అంటారు. ఇప్పుడు కాంపిటీషన్స్ ఉండొద్దు అని అంటే, ఇప్పుడు ఈ పోస్ట్కు నువ్వు అప్లై చేసినప్పుడు వేల మంది అప్లై చేసి ఉంటారు, అందరినీ తీసుకుంటారా? దట్స్ అ కాంపిటీషన్ కదా. హూఎవర్ డస్ వెల్ విల్ బి టేకెన్ అనమాట. ఎందుకంటే కంపెనీస్ అంతా ఆడుకోలేరు కదా, అందరినీ ఎవరిని బట్టి వాళ్ళని తీసుకునేదానికి. దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఏదో ఒక ఇది ఉంటుంది, వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి మ్యాచ్ అయితేనే వాళ్ళు తీసుకుంటారు. అట్లనే చిన్నప్పటి నుంచి కాంపిటీషన్స్కి వాళ్ళని అలౌ చేయాలి. ఎందుకంటే ఒక ఫెయిలియర్ అంటే ఏంది, సక్సెస్ అంటే ఏంది అన్నది వాళ్ళకి సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. తరుణ్ణి అదే మేము కాంపిటీషన్ చాలా తీసుకుపోయేది. ఒక టీచర్ అయితే అనింది, యూఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని అనేది. రాంగ్ కాదు, రేపు వాడు సినిమా తీసినప్పుడు ఒకటి బాగైతే ఒకటి బాగా కాకపోవచ్చు. యూ షుడ్ నో హౌ టు రిసీవ్ ఇట్. ఆ బ్యాలెన్స్ ఉండాలి. ఒక దాంతో మనం యూ క్యాన్ డిసైడ్ సంబడీస్ టాలెంట్ ఆర్ సంబడీస్ అచీవ్మెంట్ కదా. దెర్ ఇస్ సో మెనీ ఓపెనింగ్, సో మెనీ వేస్ వేర్ యూ కెన్ డూ అనమాట. సో అది పిల్లలకు వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ రావాలి. నేను నాకు ఫస్ట్ వచ్చినా నేను ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, నేను జీరో వచ్చినా నేను ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ యునో అ డిప్రెషన్ లాగా ఉండకుండా మనం
1: ఆల్మోస్ట్ 3 దశాబ్దాలు ఆర్ట్ టీచర్గా ఉన్నారు. డిఫరెంట్ స్కూల్స్లో మీరు అన్నట్టుగా డిఫరెంట్ కరికులమ్స్లో వర్క్ చేశారు. సో ఒక్క నిమిషంలో ఒక ఆర్ట్ క్లాస్ ఎలా ఉండాలి అని అడిగితే మీరు ఏం చెప్తారు?
0: ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి.
1: మేడం, ఇంకోటి, మీరు ఈ ఆర్ట్ టీచర్గా మీ కెరియర్ బిగిన్ చేయక ముందు మీరు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో వర్క్ చేశారు యాజ్ ఆన్ అ క్రియేటివ్ రోల్. సో అది మీకు ఏమైనా ఉపయోగపడిందా ఇటు?
0: డెఫినెట్లీ, ఎందుకంటే అక్కడ పోస్టర్స్ అంతా చేస్తే విల్ హ్యావ్ టు రైట్ అనమాట, క్యాచీ క్యాప్షన్స్ రాయాలి. తర్వాత వచ్చి పోస్టర్స్ చేసినప్పుడు అది రూల్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఈవెన్ ఇన్ అ మూవింగ్ ట్రైన్ ఇట్ షుడ్ బి అట్రాక్టివ్. అంటే అది తెలిసిపోవాలి ఏంది అన్నది. అంత బాగా ప్రెజెంటబుల్ ఉండాలి. ఇట్ షుడ్ బి, యూ షుడ్ బి ఏబుల్ టు క్యాచ్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్ అనమాట. అండ్ చూడబోతే మనమే వీఆర్ ఇట్ సెల్ఫ్ అ ప్రోడక్ట్. హౌ డు యూ సెల్ యువర్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్ అనమాట. హౌ డు యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్
1: ఇస్ అ వెరీ బిగ్ ఉండాలి.
0: డెఫినెట్లీ ఎవ్రీథింగ్, ద వే యూ స్పీక్, ద వే యూ డ్రెస్, ద వే యూ గో, ప్రతిదీ యునో ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ హౌ విల్ యూ వాక్ యాజ్ అన్ అట్రాక్టివ్ మ్యాగ్నెట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే ఆర్ట్లో కూడా ఏదైనా ఇప్పుడు స్టార్ట్ సంథింగ్, హౌ విల్ యూ అట్రాక్ట్ యువర్ కస్టమర్స్? సో ఇప్పుడు మీరు చేసినప్పుడు హౌ విల్ యూ అట్రాక్ట్ యువర్ వ్యూవర్స్, యువర్ లిసనర్స్? సో ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు, ఐ మీన్ ఇట్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ క్రియేటివ్ సెన్సెస్ కదా. అది అది.
1: సో గీతా భాస్కర్ గారు యాజ్ అన్ ఆథర్ మాట్లాడుకుందాం కాసేపు. సో మీరేంటి అన్నది కనపడుతుంది అందులో. అంటే నేనైతే నాకు ఆ 2 పుస్తకాల మీద అవగాహన ఉంది, డెస్టినీస్ చైల్డ్ అలాగే మై హ్యాబిట్స్ అండ్ రెసిపీస్, రెండు కూడా. ఈ రెండు చదివితే మోర్ దాన్ ఏ కెరియర్ పర్సన్, ఆ మదర్ అండ్ ఎ వైఫ్ ఇన్ గీతా భాస్కర్ మీరు ప్రియారిటైజ్ చేస్తారు అని నాకు అనిపించింది. వాట్ డూ యూ సే?
0: అంటే డెస్టినీస్ చైల్డ్ అనేసి ఫస్ట్ ఒక బుక్, అది అంటే అది ఆల్మోస్ట్ జెరాక్స్ కాపీ. తరుణ్ బుక్ అని అనలేడు, అనడు కూడా. అంటే మా హస్బెండ్ ఏంటంటే ఎప్పుడు బుక్ రాయి, బుక్ రాయి అని అనేది. ఎందుకంటే మై లైఫ్ వాస్ నాట్ దట్ ఈజీ అనమాట. దెర్ వాస్ సో మెనీ అదర్ హర్డల్స్ దట్ ఐ హ్యాడ్ టు గో త్రూ. అందరికీ ఉంటుంది లేదని అంటలేను, కానీ బట్ నా వరకు అయితే నాకు కొన్ని ఉండే అనమాట. అయినా నేను నా పద్ధతులు కొన్ని మార్చుకోకుండా నేను కంటిన్యూ చేసుకుంటూ పోయినాను అనమాట. బికాస్ నా

0: అప్బ్రింగింగ్ వాజ్ మోర్ విత్ మై ఇన్ అ డిఫరెంట్ వే అనమాట. మా గ్రాండ్ ఫాదర్స్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ ఆల్సో దేర్. సో నాకు కొన్ని కొన్ని ఎథిక్స్ ఉండే. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఐ నెవర్ యూస్ టు గెట్ అవే ఫ్రమ్ సర్టన్ థింగ్స్ దట్ ఐ వాజ్ డూయింగ్, మై హ్యాబిట్స్ కానీ నా పద్ధతులు కానీ అవన్నీ. అయితే ఆయన నువ్వు రాయి రాయి రాయి, ఇవాళ రేపు పిల్లలు ఎట్లా ఉన్నారు చూడు నువ్వు అట్లా అని. అప్పటి నుంచి అంటే పిల్లల్ని అంటే ఎట్లా పెంచాలని బ్రింగింగ్ ఆల్సో తరుణ్ణి తీసుకొని వచ్చేటప్పుడు అంటే పెంచేటప్పుడు ప్రతిదీ ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్. మై హస్బెండ్ వాజ్ ఆల్వేస్ బిహైండ్ మీ. అది వాడిని ఇది చేయొద్దు అది చేయొద్దు అని చాలా అంటే చాలా ఓవర్ పొజెసివ్నెస్ కూడా చెప్పొచ్చు ఒక రకంగా. బట్ నేనైతే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినాను. బట్ మై హస్బెండ్ వాజ్ వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. ఎందుకంటే వాడు కొంచెం క్రియేటివ్ సైడ్లో ఉన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ బుక్ రాయి బుక్ రాయి బుక్ రాయి అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి నేను సిస్టంలో రాసి సేవ్ చేసుకునేదనమాట. ఆయన చనిపోయినాక ఐ థాట్ ఓకే అట్లీస్ట్ అది ఒక డెడికేషన్ లాగా లెట్ మీ జస్ట్ బ్రింగ్ ఇట్ అవుట్ అని అది చేసిన. అండ్ అఫ్ కోర్స్ చదివిన వాళ్ళు కొంతమంది దే గాట్ బ్యాక్ టు మీ వెరీ పాజిటివ్లీ ఆల్సో. నాకు 10 మంది కాకపోయినా ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలని అనిపించింది నాకు.
1: అందులో మీరే కనపడతారు, గీతా గారు యాజ్ అ మదర్ కనబడతారు. ఎందుకంటే ఆ బుక్ నేను చదివాను, ఇంకో ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను కూడా, నాకు బాగా నచ్చింది. మేడం మరి మీరు క్రియేటివ్ సైడ్ ఉన్నారు, విజువల్ కమ్యూనికేషన్లో వర్క్ చేశారు, బట్ మీ కొడుకు ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు వచ్చింది, ఆ క్రెడిట్ మీరు తీసుకోవచ్చు, డెఫినెట్గా మీకు ఇవ్వాలి.
0: అట్లా చాలా తప్పు అది. ఎవ్రీవన్ ఇస్ అన్ ఇండివిజువల్.
1: కరెక్ట్, హీస్ అన్ ఇండివిజువల్. బట్ ఆ అప్బ్రింగింగ్ లో మీరు ఫ్రీడమ్ ఇచ్చి ఉంటారు కదా డెఫినెట్లీ. అయితే నా డౌట్ ఏంటంటే ఇక్కడ, సో కెరీర్ నేను ఇటువైపు తీసుకెళ్లాలి, సినిమాల వైపు తీసుకెళ్లాలి అని అన్నప్పుడు మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎస్, బట్ సినిమాల వైపు బ్యాక్గ్రౌండ్ లేదు. తరుణ్ భాస్కర్ కేమ్ యాజ్ అన్ ఇండివిజువల్. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు పెట్టిన ఒక కాంటెస్ట్ లో తను కూడా ఒక ఎంట్రీ ఇచ్చి ప్రైజ్ కొట్టారు, దాన్నే ఫీచర్ ఫిల్మ్ గా తీశారు, అవార్డు వచ్చింది. సో వెన్ హీ చోజ్ దట్ కెరియర్ మీకేమన్నా అనిపించింది, అరే సినిమాల వైపు వెళ్తున్నాడు, కెరీర్ ఎలా ఉంటుందో ఏంటో, ఆ ఫ్రీడమ్ నేను ఇవ్వచ్చా ఇంత గ్రాండ్ లెవెల్లో అని మీకు అనిపించిందా?
0: అంటే ఆల్రెడీ నా థాట్స్ లిబరల్ ఉండే అనమాట. వాడు క్రియేటివ్ ఉన్నాడు, వాడు ఏదైనా చేయగలుగుతాడు. అది కాకపోతే ఇది అంటే నువ్వు అడ్వర్టైజింగ్ కూడా తీసుకున్నానా నువ్వు అదే అని, ఒకవేళ కాకపోతే దట్ ఇస్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ ఫీల్. సో నువ్వు క్రియేటివ్ ఉన్నాడు కాబట్టి వాడు ఏదైనా చేస్తాడు, ఎట్లయినా చేసి బతుకుతాడు అన్న ఒక నమ్మకం నాకు ఉండే అనమాట. నో ప్రాబ్లం.
1: ఓకే, సో దట్ వే మీరు చాలా కాన్ఫిడెంట్ గానే పంపించేశారు.
0: అందులో నీడ్స్ కూడా మనం వాళ్ళని పెంచేటప్పుడు మినిమల్ నీడ్స్ అంటే వాట్ ఇస్ వాట్ యు నీడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాట్ యు వాంట్ ఇస్ టోటలీ డిఫరెంట్ అనమాట. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ హ్యావ్ టు గో బియాండ్ యువర్ నీడ్స్ అనమాట. ఫర్ దట్ యూ హ్యావ్ టు మళ్ళా ఇంకా ఎక్కువ సంపాదించాలి అనమాట. అయినా కానీ నీడ్ కంటే ఎక్కువ నీకు ఎందుకు, నీకు ఇంత ఉంటే చాలు కదా. వాడే అంటాడు అమ్మ ఇది ఉంటే ఇది ఉంటే చాలు కదా అని. ఒక కంఫర్టబుల్ లివింగ్ కావాలి మనకు కూడా, హ్యూమన్గా మనకు కూడా ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి, ఇది ఉంటే ఇది సరిపోదు అది కూడా కొనుక్కోవాలని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, ఆ ఫ్రీడమ్ కూడా ఉండాలని అంటే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ అంతే కదా.
1: ఇంకొకటి మేడం, నా సినిమా అంటే ఏం లేదు, స్టోరీ టెల్లింగ్ కదా. సో ఇప్పుడు మా జనరేషన్ వరకు కూడా మీ అప్పుడైతే ఇంకా చాలా బోల్డ్ అని కథలు విన్నారు మీరు, రకరకాల కథలు, అసలు ప్రింట్లో లేని కథలు కూడా పూర్వీకులు విన్నారు, చాలా మౌఖికంగా వచ్చిన కథలు. ఇప్పుడు మెల్లగా కల్చర్ కొంచెం తగ్గుతుంది, ఎస్ టోటలీ జీరో అయిపోయింది అని చెప్పలేము, కానీ పిల్లలు పుస్తకాలు చదవడం నుంచి క్యారెక్టర్స్ని ఎక్కువగా ఫాలో అవ్వడం, అంటే అక్కడ అది అరటిపండు ఒలిచి పెట్టినట్టుగానే ఉంటుంది, ఒక ఇమాజినేషన్కి ఎవెన్యూ లేదు. సో స్లోలీ ఈ వైపు ఏమన్నా ఫ్యూచర్ జనరేషన్స్లో లాక్యునా ఉంటదంటారా?
0: అందుకనే కదా ఈ ఆర్ట్ మీద నేను అంత ఇది చేస్తున్నా, స్ట్రెస్ చేస్తున్నా. ఇమాజినేషన్ ఉండాలి. ఐ మీన్ యూ హ్యావ్ టు మేక్ యువర్ బ్రెయిన్ వర్క్ ఓన్ ఆన్ యువర్ ఓన్ అనమాట. ఎందుకంటే ఒకరిని చూసి చేయడము, ఒక వస్తువుని చూసి కాపీ కొట్టడము, ఒకరికి ఒకటి ఉంటే నాకు కూడా అది కావాలని అనడం, అది ఇండివిజువాలిటీ అనేది ఆర్ట్ తోటే వస్తుంది.
1: అండ్ ఫైనల్ గా ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ మేడం, మరి ఆర్ట్ మెంటార్ గా మీరు ఆల్మోస్ట్ 3.5 డికేడ్స్ గా ఉన్నారు కదా, సో యు బీన్, మీరు ఏ ఇన్స్టిట్యూట్ తో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ ఇన్స్టిట్యూట్ లో పిల్లలతోటి మీరు చాలా కార్యక్రమాలు చేయించారు, మీరు చాలా చేంజెస్ కూడా చూసుంటారు, మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ లే చూసుంటారు. సో ఇప్పుడు ఇన్ఫేమ్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది అటు పిల్లల్ని ట్రైన్ చేయడానికి, ఆర్ట్ టీచర్స్ని ట్రైన్ చేయడానికి, ఫర్ దట్ మ్యాటర్ దీనికి ఏజ్తో సంబంధం లేదు, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీరు చెప్తున్నారు. సో ఫ్యూచర్లో వాట్ ఎల్స్ యూ వాంట్ టు డూ విత్ ఇన్

0: నాకు కొంచెం ఈ కంపెనీస్కు కానీ లేకపోతే కాలేజెస్కు కానీ, అంటే ఇప్పుడు నేను చేసేదంతా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఒక టీనేజర్ వరకు ఈ కోర్స్ తీసుకెళ్తున్నాను. నేను ఆల్రెడీ నేను కొన్ని దగ్గర చేసి ఉన్నాను. నేను ఐ వాంట్ టు గో ఫర్దర్ ఇంటూ, ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ అంతా చాలా వరకు మనం రిలీవ్ చేసుకోవచ్చు ఆర్ట్ తోటి అనేసి ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు కల్నరీ లాంజ్లో కూడా నేను ఐ వాస్ సజెస్టింగ్ దెమ్ ఫుడ్ ఫుడ్ ఫుడ్ అనేది కాదు, తిండి అంటే మనకు తినేది మాత్రం కాదు, ఈవెన్ మైండ్ ఆల్సో ఫుడ్ ఫర్ థాట్ ఆల్సో షుడ్ బీ దేర్ కదా. ఆ లెవెల్లో మనం ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు ఆర్ట్ని తీసుకొని అనేసి ఐ బిన్ థింకింగ్ మేబీ ఇంకా ఫ్యూచర్లో అట్లా కూడా చేయాలనుంది, చేస్తానేమో అని.
1: తప్పకుండా చేయాలి మేడం. అయితే శ్రోతలందరికీ కూడా గీతా భాస్కర్ గారు ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్గా అందరికీ పరిచయమే, సుపరిచితులే. కాకపోతే వెనకాల ఏం జరుగుతుందన్నది డెఫినెట్గా నా శ్రోతలకి పరిచయం చేయాలి అని అనుకున్నాను. సో ఒక ఎండ్ క్రెడిట్ లైన్ మాత్రం నేను ఇస్తాను మేడం ఒకటి ఈ కార్యక్రమం మొత్తంకి కూడా. అంటే ఆర్ట్ అన్నది కేవలం మన దినచర్యలో కానీ మీరు అన్నట్టుగా ఒక వారంలో 30 నిమిషాలు కేటాయించి కూర్చొని చేయండి అని చెప్తే వచ్చేది కాదు, అది మనసులోంచి రావాలి. ఏ రకంగా అన్నా రావచ్చు. ఈరోజు చాలా నేను ఒక వెరీ బిజీ డాక్టర్ గైనకాలజిస్ట్ని చూశాను, ఆవిడ క్రోషే చేస్తారు. అసలు ఆవిడకి టైం ఎక్కడ దొరుకుతుంది అంటే చాలా కాంప్లికేటెడ్ క్రోషే ఒకటి ఆవిడ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేటివిటీ సీన్ అంతా క్రోషేలో చేసి ఆవిడ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఆవిడకి ఎంత హ్యాపీనెస్ దొరుకుంటుంది. సో ఆ నిర్వాణ, ఆ స్ట్రెస్ రిలీవింగ్, ఆ హ్యాపీనెస్ ఎంత రివార్డింగ్గా ఉంటుంది అంటే ఆర్ట్, అది ఎవ్వరు మిస్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లల నుంచి అందరికీ ఈరోజు డెడ్ లైన్స్, ఎగ్జామ్ ఉంది అంటే ఒక టైం టేబుల్ వేసుకొని ఈరోజు ఇది కంప్లీట్ అవ్వాల్సిందే, రేపు ఇది అవ్వాల్సిందే, ఎగ్జామ్లో ఫస్ట్ రావాల్సిందే. వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ త్రూ ఆర్ట్ అని నేను అంటాను మేడం. చివరిగా మా శ్రోతలకి మీరు ఇచ్చే మెసేజ్ కూడా,
0: అంటే ఇప్పుడు ఆర్ట్ అంటే డ్రాయింగ్, పెయింటింగ్ మాత్రం కాదు, ఏదైనా సరే కుకింగ్ ఆల్సో ఇస్ అన్ ఆర్ట్ అన్నమాట. అది అంటే మనం సొంతంగా మనం ఏదైనా క్రియేట్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ కంటే ఎక్కువ పేరు దేంట్లో ఉండదు అనమాట, దేంట్లో ఉండదు. అంటే మనం ఇప్పుడు మనకు మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి, ఏదైనా తెచ్చుకోవచ్చు, కానీ వెన్ మనమే మనం ఇంట్లో చేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ తిని బాగుంది అని అన్నారంటే, లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒక రకంగా మనం ఒక ఆర్ట్ లేక ఒక ముగ్గేసో వాళ్ళు హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసినారనుకోండి, అదే సాల్ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఇప్పుడు మీరు అన్నట్టు క్రోషే చేస్తుందామని అంటే దర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ టేక్ టు సో మెనీ అదర్ థింగ్స్ అనమాట. పిల్లలతో పోయి ఆడుకునేదో, గేమ్స్ కండక్ట్ చేయడం, అవన్నీ కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ క్రియేటివ్ మైండ్. సో అందరికీ ఉంది క్రియేటివిటీ, దాన్ని కొంచెం బయటికి తీసుకురావాలి అంతే. అది మనం చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళని ట్రైనింగ్ ఇస్తే ప్రాబబ్లీ దే విల్ బీ బెటర్ హ్యూమన్స్ ఇన్ ద ఫ్యూచర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది చూస్తున్నాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్ స్ట్రెస్ అని అంటున్నారు, వేరే అవకేషన్స్కి వెళ్ళిపోతున్నారు. అవన్నీ కాకుండా మనం కొంచెం మనం బ్యాలెన్స్డ్గా లైఫ్ని మనం యూస్ఫుల్గా మనం ఏదైనా చేస్తే ఐ థింక్ వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పేరెంట్స్కు ఒక బాధ లేకుండా, లేకపోతే మనం ఫ్యామిలీకి కానీ పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి హర్ట్ చేయకుండా మనం ఏదైనా మనం సొంతంగా మనం ఏదైనా క్రియేట్ చేసినామనంటే దాంట్లో వచ్చే హ్యాపీనెస్, యు విల్ బీ క్రియేటింగ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్ ఆల్సో.
2: వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి ఖబరం కి సాత్ మే ఫైసల్ ఖాన్. صدر جمہوریہ دروپدی مرمو 80ویں یوم آزادی کے موقع پر آج شام قوم سے خطاب کریں گی. وزیراعظم نریندر مودی کل دلی میں تاریخی لال قلعے سے یوم آزادی کی تقریبات میں قوم کی قیادت کریں گے. آج ملک کی تقسیم کی ہولناکی کی یاد کا دن منایا جا رہا ہے. وزیراعظم، وزیر داخلہ اور وزیر دفاع نے ان لوگوں کو خراج عقیدت پیش کیا جنہوں نے ملک کی تقسیم کے دوران اپنی جانیں قربان کی تھی. امریکی صدر ڈونلڈ ٹرمپ نے ڈرونز درآمد پر 100% تک کے نئے محصول کا اعلان کیا ہے اور چھتیس گڑھ، مشرقی مدھیہ پردیش، ہماچل پردیش، جھارکھنڈ، اتر پردیش اور اتراکھنڈ میں آج بہت شدید بارش کے لیے الرٹ جاری کیا ہے. اب خبریں تفصیل سے. صدر جمہوریہ دروپدی مرمو 80ویں یوم آزادی سے قبل آج شام ملک

మీరు విన్న ఆ పాట అంతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డ్యూయట్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

80వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతినుద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతినుద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారం అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 MHz చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నుండి నిన్నే వెళ్ళొడుతా చిత్రం నుంచి ఈ పాట.

మీరు విన్న ఆ పాట ప్రేమ కథా చిత్రం. రాజేష్ అనురాధ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమలేఖ. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
7: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
7: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మానవుడు దానవుడు చిత్రం కోసం సి నారాయణరెడ్డి సాహిత్యానికి అశ్వత్థామ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన బృందం ఆలపించిన ఈ పాట.

మీరు విన్న ఆ పాట డ్రైవర్ రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నోము చిత్రం కోసం దాశరథి సాహిత్యానికి సత్యం సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ పాట.

మీరు ఇంతవరకు 100.1 MHz పై చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన శీర్షికన సాయిరాం ఆర్ట్స్ వారి అన్నయ్య చిత్రంలోని పాటలు వింటారు. చిత్ర గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యన్, హరిహరన్, ఉదిత్ నారాయణ్, ఎస్పి చరణ్, సుఖ్వీందర్ సింగ్, చిత్ర, సుజాత, హరిణి, రాధిక. సాహిత్యం అందించారు వేటూరి భువనచంద్ర, జొన్న విత్తుల, వెన్నెలకంటి. సంగీతం మణిశర్మ. వినండి సాయిరాం ఆర్ట్స్ వారి అన్నయ్య చిత్రంలోని పాటలు.

0: మీ వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: శ్రోతలు ఏకశీర్షిక, క్షమించాలి, ఏకచిత్రగాన శీర్షికన సాయిరామ్ ఆర్ట్స్ పిక్చర్స్ వారి అన్నయ్య చిత్రంలోని పాటలు వింటున్నారు.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

మీరింతవరకు ఏకచిత్రగాన శీర్షికన సాయిరామ్ ఆర్ట్స్ వారి అన్నయ్య చిత్రంలోని పాటలు విన్నారు. చిత్ర గాయనీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, ఉదిత్ నారాయణ్, ఎస్పి చరణ్, సుఖ్వీందర్ సింగ్, చిత్ర, సుజాత, హరిణి, రాధిక. సాహిత్యం అందించారు వేటూరి సుందర్రామ్మూర్తి, భువనచంద్ర, జొన్నవిత్తుల వెన్నెలకంటి. సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మిస్టర్ బచ్చన్ చిత్రం కోసం శ్రీరామచంద్ర సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాట వినండి.

మీరు విన్న పాట మల్లన్న చిత్రం కోసం మాలతి పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుంచి ఈ పాట.

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989677

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అల్లుడు గారు చిత్రం నుంచి ఈ పాట.

0: చిన్న కోడల నలభయో ఏట్ నీళ్ళు వస్తుందంట. రంగుల్ రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట.
1: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
0: ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం వినీలా ఆకుల. ఇప్పుడు వినండి డీజే చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 5:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు సాయుధ దళాల కోసం ఇచ్చే సందేశం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారం, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి సమర్పణ. 6:20 సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: Our correspondent reports the flood situation is grim in several parts of northern Odisha. Flood water is spreading into low-lying areas, roads are submerged, and swollen rivers are cutting off connectivity. Meanwhile, IMD has issued an orange alert for heavy to very heavy rain today in Chhattisgarh, East Madhya Pradesh, Himachal Pradesh, Jharkhand, Uttar Pradesh and Uttarakhand. Heavy rain is also likely in northern states including Delhi, West Madhya Pradesh, Madhya Maharashtra, Vidarbha, Odisha, among others. And that is the end of this news bulletin.
1: Akashvani, Prantiya Vartalu, Venemundu, Vanicha Prakatana.
2: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
3: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
2: మరి కరెంటు బిల్లుకు
3: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
2: ఓహో, మర్చిపోయా. ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
3: సరే.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 ఈ ఏడాది ఇన్వెస్ట్ తెలంగాణ ఇతివృత్తంతో ఘనంగా నిర్వహించాలని ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్ల పనులను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఈరోజు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది కంటే ఘనంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ ఇతివృత్తంతో సదస్సు నిర్వహించనున్నారు. రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. క్యూర్ పరిధిలోని ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రత్యేక పథకం అమలు చేయనున్నారు. సమావేశానంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరాలను వెల్లడించారు.
1: కొత్తవి పాతవి కలిపి 3,42,00,000 మందికి ఈనాడు రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఎవరైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే రేపు ఆగస్టు 15 నాడు ఆ జిల్లాల్లో జెండా ఆవిష్కరణకు వెళ్తున్నారో వారి ఆధ్వర్యంలో ఈ రేషన్ కార్డులు అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రి వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారు.
0: దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై బీజేపీ నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు ప్రతి భారతీయుడు చేతిలో జెండా పట్టుకుని తిరంగా యాత్రలో పాల్గొనాలని కోరారు. దేశాభివృద్దిని అడ్డుకునే దేశ వ్యతిరేక కుట్రలకు పాల్పడే శక్తులను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కుల మత ప్రాంత భేదాలు లేకుండా జాతీయ జెండాను చేతబట్టి వేలాది మంది యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. యాత్రకు వచ్చిన వారిలో అత్యధికులు జంజీలే కనిపిస్తున్నారని, దేశ గౌరవాన్ని గుండెల్లో పెట్టుకుని వారు నడిచారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. కుల మత ప్రాంత భాషా భేదాలకు అతీతంగా భారతీయులంతా ఐక్యంగా దేశ సమగ్రత భద్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు

0: ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో బషీర్బాగ్ లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు జాతీయ జెండాలతో తిరంగా యాత్రలో పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్ల పనులను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమాపేశంలో పుష్కరాల ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. పుష్కరాల కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఆకాశవాణి రాత్రి 9:30 రాష్టపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పిసిసి అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అజారుద్దీన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, కె కేశవరావు హాజరయ్యారు. దేశ ఐక్యత, సమగ్రతల పరిరక్షణకు ప్రజలంతా కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉండాలని ఎంపీ డికే అరుణ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో మహబూబ్ నగర్ లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డికే అరుణ మాట్లాడుతూ,
1: రేపు 15 ఆగస్టు 80 సంవత్సరాలు మనం పూర్తి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇంటింటిపై భారతీయ జెండాను ఎగరవేసి దేశ సమగ్రతను చాటుతూ మన భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచాన్నంతా కూడా చాటుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క తిరంగా ర్యాలీలు జరుగుతా ఉన్నాయి.
0: తెలంగాణలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హనుమకొండ, హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో తిరంగా యాత్రల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో జరిగిన ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యకుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ,
2: గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హర్ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి సంస్కృతి గాని, భాష గాని, వేరైనా గాని 140 కోట్ల మంది ప్రజలందరినీ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ తిరంగా మనల్ని కాపాడుతుంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 37 కోట్ల 50 లక్షలతో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ నాటికి ఆసుపత్రి నిర్మాణం పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదనే భయంతో ముఖ్యమంత్రి, మంత్రులు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణితో ఉన్నారని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈరోజు నిర్మల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలు, జిల్లా మండల పరిషత్లు, జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తోందన్నారు. రైతులు పంటల సాగు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎరువుల కొరత లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 11 గ్రామాల్లో భూభారం

0: ఉత్పత్తి భూముల రీ సర్వే ప్రక్రియను రెవెన్యూ అధికారులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్, ఘట్కేసర్, కీసర మండలాల్లో 3 గ్రామాల చొప్పున, అలాగే మూడుచింతలపల్లి, శామిరిపేట మండలాల్లో 1 గ్రామంలో ఈ రీసర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 ఈ ఏడాది ఇన్వెస్ట్ తెలంగాణ ఇతివృత్తంతో ఘనంగా నిర్వహించాలని ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి జె కిషన్ రెడ్డి.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతిః పదాసీనా ద్రౌపది ముర్ముః 80తమ స్వతంత్రతా దివసస్య పూర్వ సంధ్యాయాం అద్య రాష్ట్రం సంబోధయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః దిల్ల్యాః రక్తదుర్గాత్ స్వాతంత్ర్య దివసావసరే రాష్ట్రస్య నేతృత్వం కరిష్యతి. అద్య విభజన విభీషికా స్మరణ దివసః ఆచర్యతే. ప్రధానమంత్రి, గృహమంత్రి, రక్షామంత్రి చ విభజనస్య సమయే ప్రాణత్యాగం కృతవద్భ్యః సర్వేభ్యః శ్రద్ధాంజలిం అర్పయంతి. భూకంపానంతరం సహాయోద్ధారార్థం క్రియమాణాన్ ప్రయత్నాన్ సమర్థనాయ భారతం కొలంబియా దేశం ప్రతి 20 మెట్రిక్ టన్మితం సహాయ సామగ్రీణాం ప్రథమం ఖండం ప్రేషయతి. అపి చ అద్య ఛత్తీస్గఢ రాజ్యే పూర్వి మధ్యప్రదేశే హిమాచల ప్రదేశే ఝార్ఖండే ఉత్తరప్రదేశే ఉత్తరాఖండే చ అత్యధిక వృష్టేః సంచేతనా ప్రసారితా అస్తి. అథ వార్తాః విస్తరేణ. 80తమ స్వతంత్రతా దివసావసరే అద్య రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముః రాష్ట్రాయ స్వకీయం సందేశం ప్రదాశ్యతి. రాష్ట్రపతేః ఇతత్ సంబోధనం సాయం 7 ఆకాశవాణ్యాః సమగ్రే రాష్ట్రీయ సంజాలే ప్రసారయిష్యతి. ఏతదతిరిచ్య దూరదర్శనస్య సర్వాసు వాహినీషు ప్రథమం హిందీభాషాయాం తతః ఆంగ్లభాషాయాం చ అస్య ప్రసారణం భవిష్యతి. దూరదర్శనే హిందీ ఆంగ్లరూపయోః ప్రసారణాత్ పరం అస్య క్షేత్రీయ భాషా సంస్కరణాని దూరదర్శనస్య క్షేత్రీయ వాహినీషు ప్రసారయిష్యంతే. అవధేయమిదం యత్ ఆకాశవాణ్యా అపి సంబోధనస్య క్షేత్రీయ భాషా సంస్కరణాని రాత్రౌ 9:30 స్వకీయేషు క్షేత్రీయ ప్రసారణ కేంద్రేషు ప్రసార్యతే. శ్వః రాష్ట్రే 80తమ స్వతంత్రతా దివసః ఆచర్యతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవదిల్ల్యాః రక్తదుర్గాత్ ఉత్సవస్య నేతృత్వం విధాస్యతి. భారతీయ వాయుసేనాయాః MI-17 ఇతి ద్వే ఉదగ్ర విమానయానే అస్మిన్ స్థలే పుష్పవృష్టిం కరిష్యతః. రాష్ట్రధ్వజారోహణం 1:20 గన్ సెల్యూట్ ఇత్యనేన సహ భవిష్యతి. పుష్పవృష్టేః అనంతరం ప్రధానమంత్రి రక్తదుర్గస్య ప్రాకారాత్ రాష్ట్రం అభిసంబోధయిష్యతి. అయం భవ్యోత్సవః రాష్ట్రీయగీతస్య వందేమాతరం ఇత్యస్య సార్ధైకశతవర్షాణాం చిరస్థాయి పరంపరాయాః స్మరణార్థం 47,000-2000-వర్షపర్యంతం వికసిత భారతం ప్రతి భారతస్య యాత్రాం అగ్రె నేతుం యువశక్తేః ఊర్జాయాః ఆకాంక్షాయాః మహత్వపూర్ణ యోగదానస్య చ ఉత్సవార్థం నిర్ధారితః అస్తి. ప్రథమవారం రక్తదుర్గస్య ఉత్సవేషు వందేమాతరం ఇత్యస్య గాయనం భవిష్యతి. దిల్లీనగరస్య రక్తదుర్గస్య 80తమ స్వతంత్రతా దివసస్య సమారోహె సమ్మిళితుం సర్వకారేణ దిల్లీ NCR క్షేత్రాత్ ప్రధానమంత్రీ విశ్వకర్మా యోజనాయాః 100 యావత్ లాభార్థయః విశిష్టాతిథిరూపేణ ఆమంత్రితాః. సూక్ష్మ లఘు మధ్యమ ఉద్యమ మంత్రాలయః సూచితవాన్ యత్ లాభార్థిభ్యః తేషాం సమ్మానాయ ప్రశంసాయై చ ప్రతీకత్వేన స్మృతిచిహ్నాని అపి ప్రదీయంతి. తదనంతరం అద్య MSME మంత్రాలయస్య అధికారిభిః సహ సంవాదోపి భవిష్యతి. స్వతంత్రతా దివసావసరే దిల్లీ మెట్రో సేవాః సర్వేషాం కృతే అంతిమస్థానకేభ్యః ప్రాతః 4:00 ఏవ ప్రారప్స్యంతి. దిల్లీ మెట్రో నిగమేన నిగదితం యత్ ఏషః నిర్ణయః స్వతంత్రతా దివస సమారోహే సహభాగితాయై ఆగచ్చతాం విశేషాతిథీనాం ఆమంత్రితానాం సామాన్య జనసమూహస్య చ సుగమ గమనాగమనాయ గృహీతః. నిగమేన స్పష్టీకృతం యత్ నియమిత సారణ్యాః

0: ग्राम सुरक्षा दलस्य एकः सदस्यः हतः, अपरस्य गभीररूपेण क्षतः सञ्जातः। यदा तेषां सहयोगिना एव आन्तरिक विवादस्य अनन्तरं ताभ्याम् उपरि गोलिका प्रहारः कृतः। आकाशवाणी जम्मू वार्ताहरः ज्ञापयति यत् एषा घटना उधमपुरस्य सुदूर पंचौरी क्षेत्रे तदा अभवत् यदा वीडीजी सदस्याः डोमिनेट आरक्षिस्थानं प्रति गच्छन्तः आसन्। आहतेभ्यः जनेभ्यः सदस्यः त्वरितं चिकित्सालयं प्रापितः इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు. 6:50 వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:00 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతినుద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 8:10 కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం. 9:30 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతినుద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసార వివరాల్లో ఉదయం 5:55 మాది స్వతంత్ర దేశం దేశభక్తి గీతం వింటారు. 6:10 మాతృవందనం దేశభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ గ్యారా వెంకటేశ్వరరావు. 6:35 రైతు సమాచారంలో వేప చెట్ల పెంపకం వివరాలు తెలుసుకుంటారు. 7:00 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం కవాతు ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 10:10 సినీ దేశభక్తి గీతాలు. 10:30 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం ప్రసారం. చిత్రగీతాలు. ఇక మధ్యాహ్న కార్యక్రమంలో 12:40 సాయంత్రం 5:00 6:35 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు. 2:30 సాయంత్రం 7:45 మరలా తిరిగి 8:30 కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం. 3:30 ఏకచిత్రగానం. 5:30 భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. సహకారం శ్రీ దాట్ల రవీందర్ మరియు శ్రీ వనమా రామకృష్ణ. ఇక సాయంత్రం ప్రసారంలో 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యాపార సరళిలో లెమన్ గ్రాస్ సాగు గురించి ప్రధాన శాస్త్రవేత్త వి కృష్ణవేణి గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న బూక్యా. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:15 గోల్కొండ కోటలో జరిగిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. 9:30 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి సమర్పణ. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్జ్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆ నలుగురు చిత్రం నుండి ఈ పాట.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా,
0: ప్రత్యేక ఆఫర్లా,
1: విద్యా సంస్థ అడ్మిషన్లా,
0: ఆసుపత్రి సేవలా,
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701158.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. అనంతరం 7:00 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతినుద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

నమస్తే అండి, నా పేరు డాక్టర్ శైల. నేను కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో సస్యరక్షణ విభాగంలో శాస్త్రవేత్తగా చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటి అనంటే, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు. మామూలుగా మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో పత్తి అనేది సాధారణ పద్ధతి ప్రకారం, అంటే డబ్బా పద్ధతి, లేదు అనంటే సాళ్లకి సాళ్లకి మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 60 సెంటీమీటర్ల మాదిరిగా సాధారణంగా పత్తిని వేసుకొని పండిస్తూ ఉంటారు. కాకపోతే ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి వేయడం ఏంటి అనంటే, ఒక ఎకరాకు మొక్కల సాంద్రతను పెంచి, అంటే సాలికి సాలికి మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య కేవలం 15 సెంటీమీటర్లు మాత్రమే. అదే సాధారణ పద్ధతిలో అయితే సాలుకు సాలుకు 90 సెంటీమీటర్లు యథావిధంగా ఉంటుంది, మొక్కకు మొక్కకు 60 సెంటీమీటర్లు. ఇక్కడ మొక్కల సాంద్రత పెంచినప్పుడు 15 సెంటీమీటర్లు పెట్టుకొని, ఇలా మనము మొక్కల యొక్క సాంద్రతను పెంచుకొని సాగు చేసినట్లయితే ఇది అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేయడం. అయితే దీంట్లో ఏంటి అనంటే, ఈ పద్ధతి అనేది సాధారణంగా ఎర్రచెల్క నేలలు, తేలికపాటి నేలలకు చాలా అనువైనటువంటి పద్ధతి. ఎవరైతే రైతులు వర్షాధారంగా పత్తిని పండిస్తారో అలాంటి రైతులకు, తేలికపాటి నేలలు ఉన్నటువంటి, ఎర్రచెల్క నేలలు కలిగి ఉన్నటువంటి రైతులకు చాలా అనువైనటువంటి పద్ధతిగా, మంచి ఒక నోవెల్ టెక్నాలజీగా చెప్పవచ్చు అన్నమాట. అయితే ఇక ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగులో ఏవేవి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలుసుకుందాము. దీంట్లో ముందుగా మనం చెప్పుకున్నట్టు, విత్తేప్పుడు సాలికి సాలికి మధ్య 90 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటీమీటర్లు మాత్రమే దూరం ఉండేట్టు చూసుకోవాలి. దీని ద్వారా ఏంటి అనంటే, సాధారణ పద్ధతిలో సుమారుగా మనకు ఎకరాకు 7500 మొక్కలు వస్తే, అదే ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనకు 27500 నుంచి 29500 మొక్కలు మనకు ఎకరానికి వస్తాయి. అంటే ఒక 3 రెట్లు, మనకు 3 సార్లు అవి మొక్కలు పెరిగినట్టనమాట ఎకరాకి. ఇలా మొక్కల సాంద్రతను పెంచుకోవాలి. దీనివల్ల ఏంటి అనంటే, మనకు విత్తన మోతాదు అనేది పెరుగుతుంది. మామూలుగా సాధారణ పద్ధతిలో 3 ప్యాకెట్లు పడితే, అదే అధిక సాంద్రత పద్ధతిలో మనకు 6 ప్యాకెట్ల వరకు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు విత్తేప్పుడు విత్తన మోతాదు ఎక్కువ అవుతుంది, కొంత కూలీలు కూడా ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ కూలీల కొరతను దృష్టిలో పెట్టుకొని మనకి న్యూమాటిక్ ప్లాంటర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ న్యూమాటిక్ ప్లాంటర్స్ని మనకి స్పేసింగ్ని, విత్తే దూరాన్ని కనుక సెట్ చేసుకొని పెట్టుకుంటే, అవి ఈ ప్లాంటర్లు అవే విత్తుకుంటూ మనకు గంట

0: పంటలో 2 నుండి 3 ఎకరాలు చక్కగా మనము ఈ న్యూమాటిక్ ప్లాంటర్ల ద్వారా విత్తే అవకాశం ఉంటుంది. మనకు కూలీల కొరత అనేది, కూలీలకు అయ్యే ఖర్చు అనేది కూడా తగ్గించుకోవచ్చు. అట్లాగే సమయం కూడా చాలా తగ్గుతూ వస్తూ ఉంది. ఇది విత్తేటప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు. అయితే విత్తిన తర్వాత శాకీయ దశలో ఎప్పుడైతే పంట 40 రోజులు దశలో ఉన్నప్పుడు మనము ఈ పద్ధతిలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి ఏంటి అనంటే, ఈ పద్ధతిలో మొక్క ఎత్తును పెంచకుండా చూసుకోవాలి. మొక్క ఎత్తు 100 నుంచి 110 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు పెరగడానికి వీల్లేదు. ఇది ఎలా సాధ్యము అనంటే 45, 65 మరియు వర్షాన్ని బట్టి, వర్షాలు ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పుడు 80 రోజులు ఈ వ్యవధిలో పంట దశల్లో మనము చమత్కార్ అంటే మెపీక్వాట్ క్లోరైడ్ అనేటువంటి పెరుగుదల నియంత్రణ మందును 45, 65 రోజుల్లో 80 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, అదే 80 రోజుల్లో 100 మిల్లీలీటర్లు ఒక ఎకరం చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే మనము పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉంటుంది. దీనివల్ల లాభం ఏంటి అనంటే, పెరుగుదలను నియంత్రించడం వల్ల దిగుబడి ఏమైనా తగ్గుతుందా అనే అనుమానం వస్తుంది. అయితే దీనికి ముఖ్యంగా ఏంటి అనంటే, మనం పెరుగుదలను ఎప్పుడైతే నియంత్రిస్తామో భూమిలో ఉన్నటువంటి పోషకాలు, మనం అందించినటువంటి పోషకాలు పైపాటుగా భూమిలో ఆల్రెడీ ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో పెరుగుదలకు కాకుండా కాయలు ఏర్పడడానికి, అలాగే కాయ సైజ్ పెరగడానికి, అదేవిధంగా ఒకే
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాజెక్టు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది మరికొద్ది క్షణాల్లో.

ಭಾಗ್ಯ. ಮೇಲಿಂತವರೆಗೂ ಭಾರತ ರಾಷ್ಟ್ರಪತಿ ಗೌರವನೀಯಲು ಶ್ರೀಮತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು ಗಾರು 2026 సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి విన్నారు. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం 9:30 ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో నెసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అన్న ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావు గారిని ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు.

0: సంఘంలో చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో నెసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అన్న ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావు గారు ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విభజన సమయాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాన్ని ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే, రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింతగా బలపరిచిందని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని చెప్పారు. జాతీయ ప్రయోజనాలే విదేశాంగ విధానానికి పునాదని పేర్కొంటూ, శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శాలే భారత విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలని రాష్ట్రపతి చెప్పారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని, యునైటెడ్ నేషన్స్ వంటి బహుపాక్షిక సంస్థల్లో ప్రపంచ సమాజానికి సరైన ప్రాతినిధ్యం లభించేలాగా భారత్ కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ఉగ్రవాదంపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల ఖచ్చితమైన సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చేవారికి ఇది స్పష్టమైన హెచ్చరిక అని రాష్ట్రపతి అన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చే దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా రైతుల కోసం తీసుకున్న నిశ్చయాత్మకమైన అడుగని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. అనేక దశాబ్దాలుగా తీవ్ర సవాలుగా మారిన నక్సలిజం నంతం చేసి దేశాన్ని నక్సలైట్ రహితంగా మార్చడం ఒక గొప్ప విజయమని, గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఈనాడు కొత్త ఉత్సాహం నిండిందని రాష్ట్రపతి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం పోటీ పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపడుతోందని, పరీక్షల్లో అక్రమాలను పూర్తిగా అరికట్టి పారదర్శకతను పెంచుతోందని వివరించారు. దేశంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరిక నుంచి బయటపడ్డారని, జన్ధన్ యోజన కింద 59 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరవగా అందులో 32 కోట్లకు పైగా మహిళల ఖాతాలే ఉన్నాయని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యుత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను భారత్ అభివృద్ది చేస్తుందని, ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారత్లోనే జరుగుతున్నాయని రాష్ట్రపతి తన ప్రసంగంలో చెప్పారు.
1: हमारे देश में विश्व का सबसे बड़ा और सबसे अच्छा डिजिटल इंफ्रास्ट्रक्चर विकसित किया गया है. गांव की छोटी छोटी दुकानों में तथा रेहड़ी पटरी पर भी डिजिटल पेमेंट्स हो रहे हैं. विश्व में आधे से अधिक रियल टाइम डिजिटल ट्रांजैक्शंस भारत में हो रहे हैं. हमारे देशवासियों और सरकार ने मिलकर डिजिटल क्रांति का उदाहरण विश्व समुदाय के सामने प्रस्तुत किया है.
0: ఏక్ పేడ్ మాకే నామ్ లైఫ్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. పండిట్ రఘునాథ్ ముర్ము రాసిన ఒక పాటను టంకిస్తూ, ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డ్రోన్ దీదీల నుంచి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ల వరకు అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని రాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన 13 స్వర్ణ పతకాల్లో 8 పతకాలు మహిళలు సాధించారని కొనియాడారు. 10 కోట్ల మందికి పైగా మహిళలు స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్నారని, 3 కోట్ల లాక్పతి దీదీల లక్ష్యం పూర్తయి, మరో 3 కోట్ల కొత్త లాక్పతి దీదీల దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి నారీ శక్తి వందన అధినియం 2023 ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. దేశ జనాభాలో 65% మంది 35 ఏళ్లలోపు వారేనని, వారి భాగస్వామ్యంతో దేశంలో బలమైన స్టార్టప్ ఈకోసిస్టమ్ తయారైందని పేర్కొన్నారు. ఖేలో ఇండియా ద్వారా క్రీడా రంగానికి ప్రభుత్వం అపూర్వమైన పెట్టుబడులు పెడుతోందని, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారుల ప్రతిభ మెరుగైందని చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమం వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించింది.

0: రాష్ట్రపతి కవి గురజాడప్పారావు గారిని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొనడం విశేషం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను రేపు దేశం అత్యంత వైభవపేతంగా జరుపుకోనుంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు ఎర్రకోట ప్రాంగణంపై పూలవన కురిపిస్తాయి. జాతీయ జెండా ఆవిష్కరణ సమయానికి సరిగ్గా 21 తుపాకుల సెల్యూట్ సమర్పిస్తారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గేయం వందే మాతరం 150 సంవత్సరాల ఘనమైన వారసత్వాన్ని పురస్కరించుకుని ఎర్రకోట వేడుకల్లో మొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలపించనున్నారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాలను ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రధానమంత్రి సోషల్ మీడియాలో సందేశమిస్తూ దేశ విభజన అనేది ఎన్నో జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషాదకర ఘట్టమని పేర్కొన్నారు. ఎన్నో కుటుంబాలు తమ నివాసాలను, ఆత్మీయులను కోల్పోయి అపారమైన బాధను అనుభవించాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశంలో సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను పెంపొందించుకునేందుకు వికసిత్ భారత్ సాధన దిశగా అంతా కలిసికట్టుగా కృషి చేయడానికి ఈరోజు అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ ఆదివారం నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. చెన్నై, చెంగల్పట్టు, తిరువరూర్, తంజావూరు జిల్లాలో జరిగే పలు విద్యా, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం చెంగల్పట్టులోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ 22వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. చెన్నైలో మాజీ గవర్నర్ దివంగత లా గణేశన్ వర్ధంతి కార్యక్రమంలో ఈకోస్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ మైండ్ అనే పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొంటారు. హిందుత్వ సిద్ధాంతకర్త విడి సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. రాహుల్ గాంధీని ప్రాసిక్యూట్ చేయడానికి చట్ట ప్రకారం అవసరమైన ముందస్తు అనుమతిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనందువల్ల ఈ కేసు విచారణ ముందుకు సాగలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు అవసరమైన చట్టబద్దమైన ముందస్తు అనుమతి కోరబడిందని పేర్కొంటూ రాహుల్ గాంధీ పిటిషన్ను అనుమతించింది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. టెక్స్టైల్ రంగానికి నూతన ఉత్తేజాన్ని అందించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడం, ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. ఉపాధి కల్పన, పెట్టుబడులు, ఎగుమతులు, వినూత్న సాంకేతికతలు, ఆవిష్కరణలు సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా జౌళి రంగాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా పీపల్కోటి వద్ద జల విద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. నేరుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక రక్షణ చర్యలను సమీక్షించారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీయడమే ప్రథమ ప్రాధాన్యమని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు. విశేషాలు మరొకసారి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగంలో ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ది సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో అసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడప్పారావు గారిని ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలో చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం. కార్యక్రమంలో మరి మన మొదటి శ్రోత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం పేదరాశి పెద్దమ్మ కథ చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989607 6.
1: మరొక నెంబర్ 7989707158.

ఇప్పుడు వినండి కార్యక్రమంలో తర్వాతి శ్రోత. ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపేల్, చైతు, భానురాజ్, రాజ్విక, రాధాపాసి, బవ్వపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, రాజా, మోనిక, అక్షయ్, అమృత, అనూష, అనుదీప్, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, ఉమా, పార్వతీబాయి, చోటా పూరన్పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షాహెజాది, మెహ్రూన్, జగన్మాత, జీవీఆర్, ఆర్పీ పాసి, తరుణి,

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందో 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడ. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు

0: ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
0: వాట్సాప్ నెంబర్ 8367576757.
1: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి శ్రోత సంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, రాజకోటి ప్రవల్లిక వీరందరి కోసం యముడికి మొగుడు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ప్రేమ్చందర్రావు, శ్రీనివాస్, మహదేవన్ వీరందరి కోసం శృతిలయలు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత శ్రోత. భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ నుండి మారెబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామమూర్తి, స్వరూప, పెద్దిబోయిన సుధాకర్, లలిత, సిరి, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, అకుల్, అర్జున్ వీరందరి కోసం సుశీల బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన అనుబంధం చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత శ్రోత, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం నేనున్నాను చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో చివరి శ్రోత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, సూరజ్ బలి, జూగల్ కిషోర్, ఖండేల్వాల్, మురళీధర్, సంగం రాములు, గట్టికల్లు శ్రీనివాస్, కవిత వీరందరి కోసం పసివాడి ప్రాణం చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, 9:00 News@9, 9:15 స్పాట్ లైట్, 9 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 9:30 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతినుద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం వింటారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి.
1: నా ప్రియమైన సహపౌరులారా, నమస్కారం. రేపు మన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ఈ జాతీయ ఉత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరికొద్ది గంటల్లో మన దేశం స్వాతంత్ర్యం వచ్చిన 80వ సంవత్సర శుభారంభాన్ని చూస్తాం. దేశంలోనూ విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఈ పండుగను అత్యంత సంతోషంతో జరుపుకుంటారు. మన త్రివర్ణ పతాకం మన స్వేచ్ఛకు చిహ్నం. అత్యంత గర్వంతో దేశభక్తితో మనం ఈ జెండాను ఆవిష్కరించాం.

వివరిస్తాం. 1947 ఆగస్టు 15వ తేదీన భారత మాత దాస్య శృంఖలాల నుంచి విముక్తమైంది. ప్రతి పౌరుడు స్వతంత్ర భారత భవితవ్యానికి వాస్తుశిల్పిగా ఆవిర్భవించాడు. పౌరులందరూ తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకునే వీలుండడమే స్వేచ్ఛకు అసలైన అర్థం. ప్రపంచంలోనే అగ్రగామిగా మన దేశాన్ని నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం కృషి చేసే అవకాశం ఉండడమే స్వేచ్ఛ. అత్యంత అంకితభావంతో ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, అభివృద్దికి కట్టుబడి ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆరోగ్య సేవలు అందించే డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, అత్యంత శ్రామికులైన మన కార్మికులు, అన్నదాతలైన మన రైతులు అందరూ కూడా దేశ నిర్మాణానికి తమ వంతు కృషి అందిస్తున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు, హస్తకళా వృత్తి నిపుణులు, కళాకారులు, దార్శనికత కల మేధావులు, ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో శ్రద్దగా పనిచేసే సిబ్బంది, వారికి సేవలందించేందుకు అంకితమవుతున్న ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థలో అధికారులు, తమ విధి నిర్వహణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, అర్థవ్యవస్థలో చిన్న పెద్ద పెట్టుబడిదారులు, నిస్వార్థంతో పనిచేసే సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛతాభియాన్లో ప్రముఖ పాత్ర పోషించే సఫాయి మిత్ర కార్మికులు అందరూ కూడా దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వివిధ ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న అసంఖ్యాకమైన పౌరులు రాజ్యాంగంలో పొందుపరిచిన తమ ప్రాథమిక విధులను అత్యంత శ్రద్దతో, చిత్తశుద్దితో నిర్వర్తించే ప్రతి పౌరుడు మన జాతి నిర్మాణ ప్రక్రియలో క్రియాశీలకమైన భాగస్వాములు. నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ప్రశంసలు తెలియజేస్తున్నాను. త్రివిధ దళాలు, సాయుధ పోలీస్ బలగాలు, పోలీస్ సిబ్బంది అందరి అంకిత భావాన్ని, అచంచలంగా వారు చేస్తున్న కర్తవ్య నిర్వహణ పట్ల ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రవాస భారతీయులు, మన రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విశ్వవేదికపైన భారత్ ప్రతిష్టను, గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు. నా ప్రియమైన సహపౌరులారా, 2047లో మన స్వాతంత్ర్య శతాబ్ది నాటికి వికసిత్ భారత్ నిర్మాణం దిశగా మనం ముందుకు సాగుతున్నాం. అంత్యోదయ స్ఫూర్తితో అభివృద్ది ఫలాలు ప్రతి వ్యక్తికి చేరేలా చూడడమే మన సంకల్పం. మన సుసంపన్నమైన వారసత్వాన్ని, స్వాతంత్ర్య సమరంలో ఆదర్శాలను సొంతం చేసుకుని ఆధునిక అభివృద్ది పథంలో మనం ముందుకు సాగుతున్నాం. వయం రాష్ట్రే జాగృయామ అన్న వేదవాక్యం స్ఫూర్తినిచ్చి మనం సదా దేశ సేవకు సిద్దంగా ఉండాలని గుర్తు చేస్తుంది. మన స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో విభిన్నమైన భావజాలాలు గల వ్యక్తులు భారత స్వాతంత్ర్యం అనే ఏకైక ఉమ్మడి లక్ష్యం కోసం సమైక్యమయ్యారు. స్వదేశీ ఉద్యమం సమయంలో వందేమాతర గీతం జనబాహుళ్యానికి గీతంగా మారింది. జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వంలో అసంఖ్యాకులైన భారతీయులు స్వాతంత్ర్య సంగ్రామంలోకి దూకారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సామాజిక సంస్కరణ, దేశభక్తిలో అత్యున్నత ఆదర్శాలకు మూర్తిభవించిన రూపంగా నిలిచారు. మన దేశ స్వాతంత్ర్య స్థితికి, ఆ తర్వాత ప్రగతికి మార్గదర్శకంగా ఉన్న ఈ భారతమాత గొప్ప సుపుత్రులు, సుపుత్రికలకు నేను సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు 14వ తేదీన మనం విభజన భయానక స్మృతి రోజుగా పాటిస్తాం. దేశ విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది భారతీయులు, నిర్వాసితులై అత్యంత విషాదాన్ని భరించవలసి వచ్చిన కోట్లాది మంది భారతీయులను ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. దేశ విభజన సమయంలో దౌర్జన్యాలు, అత్యాచారాలు భరించవలసి వచ్చిన వారు, లక్షలాది మంది మతపరమైన హింసాకాండ కారణంగా శరణార్థులుగా మారారు. అయినప్పటికీ వారు తమ గుర్తింపును మాత్రం విడిచిపెట్టలేదు. మన స్వాతంత్ర్యం సమయంలో విభజన వల్ల సంభవించిన అత్యంత విషమమైన పరిణామాలతో పాటు స్వతంత్ర భారతదేశంలో 550కి పైగా సంస్థానాలను విలీనం చేసే అసాధారణమైన సవాలు కూడా మన ముందు నిలిచింది. రాచరిక వ్యవస్థలకు అంతం పలికిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వాటిని మన స్వతంత్ర ప్రజాస్వామ్యంలో విలీనం చేశారు. ఆధునిక భారతదేశ సమైక్యత శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పవిత్ర స్మృతికి కృతజ్ఞతతో కూడిన భారత జాతి తరఫున నేను గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ పౌరులారా, భారత ప్రజలు రూపొందించిన రాజ్యాంగం ప్రజల భాగస్వామ్య అనే పునాదిపై నిలిచి ఉంది. జన భాగస్వామ్య స్ఫూర్తి ప్రజాస్వామ్యానికి ఆలవాలమైన మన దేశంలో ప్రజలకు అంతర్గత భావనగా ఎల్లప్పుడూ ఉంది. ఇనుమడించిన ఉత్సాహంతో మన దేశ పౌరులు జన భాగస్వామ్యం అనే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పెంపొందిస్తున్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతోనే జాతీయ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యం సాధించిన స్ఫూర్తిదాయకమైన విజయం. హోదాలోనూ

రాష్ట్రాల్లోనూ సమానత్వంతో పాటు వ్యక్తి గౌరవాన్ని కాపాడడం మన రాజ్యాంగం అత్యంత పవిత్రంగా భావించే ఆదర్శాల్లో ముఖ్యమైనవి. ఈనాడు సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రజలు అనేక రంగాల్లో అసాధారణమైన తోడ్పాటును అందిస్తున్నారు. వర్తమాన భారత్లో ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనవచ్చని, అలాగే ఆ కలలను సాకారం చేసుకోవచ్చని నాకున్న నమ్మకాన్ని ఇది మరింతగా బలోపేతం చేస్తోంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనసభ, న్యాయ వ్యవస్థల బాధ్యతలను మన రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. చట్టసభలో ప్రజల ప్రతినిధులు వారి ఆకాంక్షల గణం వినిపించడం వారి ధర్మం. దేశం ప్రజల ప్రయోజనాలకు తోడ్పడే విధానాలను అమలు చేయడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత. వనరుల కొరత కారణంగా ఎవరికీ న్యాయం దక్కకుండా పోయే పరిస్థితి లేకుండా చూడడం న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. పౌరులందరూ, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఆత్మగౌరవంతో కూడిన సమయబద్దమైన న్యాయాన్ని సమానంగా పొందే అవకాశం ఉండాలి. నా ప్రియమైన దేశ పౌరులారా, గత దశాబ్దానికి పైబడిన ఈ కాలంలో మన దేశంలో వేగవంతమైన సమ్మిళిత అభివృద్ది, వారసత్వానికి అభివృద్దికి మధ్య సమతుల్యత సాధించడానికి ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్దికి దశాబ్దాలుగా ఉన్న అనేక అడ్డంకులను తొలగించడం అనే ప్రక్రియలను చూస్తున్నాం. మన దేశం మహాత్మా జ్యోతిబా ఫూలే ద్విశత జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది. మహాత్మా ఫూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం కోసం చారిత్రాత్మకమైన సేవలందించారు. వారి ఆదర్శాలను అనుసరిస్తూ గత కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా విద్యారంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమమైన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద దాదాపు 59 కోట్ల మంది ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవస్థలో చేరారు. వీరిలో 32 కోట్ల మందికి పైగా ఖాతాదారులు మహిళలే. ఉచిత రేషన్ సదుపాయం కల్పించడం ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహార భద్రత హామీ కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య రక్షణ అందించారు. కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, తేనెటీగల పెంపకం వంటి కార్యకలాపాల్లో జీవనోపాధి కోసం పనిచేస్తున్న రైతులకు చేయూతనందించాయి. సాంస్కృతిక గుర్తింపు అనే బలమైన పునాదులపై సాధించిన అభివృద్ది ఎంతో వేగవంతమైందిగా, సుస్థిరమైందిగా ఉంటుందనడానికి ప్రపంచ చరిత్రే సాక్ష్యం. సాంస్కృతిక స్వాభిమానం దేశ అంతర్గత శక్తిని మరింత బలోపేతం చేస్తుందనే అవగాహన ఈనాడు దేశంలో పెరుగుతోంది. మన పూర్వీకులు అభ్యాసం, విజ్ఞాన శాస్త్రం, కళ, సంస్కృతి, ఆధ్యాత్మికత, సదాచారాల సుసంపన్నమైన వారసత్వాన్ని మనకందించారు. మన వారసత్వం, అభివృద్ది మధ్య సమతూకం సాధిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతి విస్తృతమైన, అత్యుత్తమమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసింది. చిన్న గ్రామీణ దుకాణాల్లో, వీధి వ్యాపారంలో సైతం డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయి. భారత ప్రజలు, ప్రభుత్వం కలిసి అంతర్జాతీయ సముదాయానికి డిజిటల్ విప్లవానికి ఒక గొప్ప ఉదాహరణను అందించాయి. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాలను పారదర్శకమైన పద్దతిలో ప్రజలకు అందించింది. మన దేశంలో రహదారులు, జలమార్గాలు, రైల్వేలు, విమానయాన మార్గాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల విస్తరణ అపూర్వమైన స్థాయిలో జరిగింది. ఇది నూతన పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తూ, ఉపాధిని పెంపొందిస్తూ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోంది. నా ప్రియమైన సహపౌరులారా, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అస్థిరత ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోంది. ఆర్థిక అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే 2 రెట్ల కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మన ఆర్థిక పురోగతికి, జాతీయ భద్రతకు ఉన్న పునాదిని మరింత బలోపేతం చేసింది. ఆధునిక అభివృద్ది బాటలో ముందుకు సాగుతూనే పర్యావరణ పరిరక్షణలో భారతదేశం ప్రపంచ స్థాయిలో కూడా అగ్రగామి పాత్ర పోషిస్తోంది. మన దేశం 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో కొన్నింటిని నిర్ణీత గడువు కంటే ముందే సాధించింది. గత కొన్నేళ్లుగా పునరుత్పాదక ఇంధన అభివృద్ది మునుపెన్నులు లేని స్థాయిలో వేగాన్ని పుంజుకుంది. జాతి ప్రయోజనాలే మన విదేశాంగ విధానానికి ప్రాతిపదిక.

0: శాంతి, సహకారం, చర్చలు వసుధైవ కుటుంబకం అనే ఆదర్శం మన విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలు. ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడానికి, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మనం అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న వెనుకబడిన దేశాలు గ్లోబల్ సౌత్ లో మనం అగ్రగామి పాత్ర పోషిస్తున్నాం. ప్రపంచ వేదికపై మన దేశ ప్రతిష్ట పెరిగింది. నియమ నిబంధనలకు అనుగుణంగా నడిచే అంతర్జాతీయ వ్యవస్థను మనం విశ్వసిస్తాం. యునైటెడ్ నేషన్స్, ఇతర బహుళపక్ష సంస్థల్లో గ్లోబల్ సౌత్ సమాజానికి తగిన ప్రాతినిధ్యం లభించేలా చూడటమే మన ప్రయత్నం. మన దేశం చేస్తున్న ఈ ప్రయత్నానికి అనేక దేశాల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. నా ప్రియమైన సహపౌరులారా, మనలాగే భావితరాలకు కూడా ప్రకృతి వనరులపైన సమాన హక్కుంది. మన చర్యల ద్వారా భావితరాలు ఈ హక్కును అనుభవించడంలో ఏమాత్రం ఆటంకం కలగకుండా మనం చూసుకోవాలి. భావితరాలకు ఇంకా సంపన్నమైన ప్రకృతి వరాలను అందించేలాగా మనం సర్వశక్తులు ఒడ్డాలి. పర్యావరణ పరిరక్షణపై మనకున్న విశ్వాసం మన సంప్రదాయంలో ఒక అంతర్భాగం. సంతాలీ భాషలోని ఒక సరళమైన పాటలో కొన్ని పంక్తులు వినండి. పండిట్ రఘునాథ్ ముర్ము రచించిన ఈ గీతం ఎంతో లోతైన సందేశాన్ని అందిస్తుంది.
1: దారే గుజు కాన్ నెల్తే మీరు చెడే రాగ్ బొయా దయా హయాగే గుజు కాన్ అబువా జతి ధరం దారే చేదా బాబన్ రాగ్ బొయా అబు ఓనా నెల్తే.
0: ఈ పాటలో ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయినందుకు ఓదార్చలేని దుఃఖంతో విలపిస్తున్న రామచిలుక గురించి కవి వర్ణిస్తారు. ఆయన ఇలా అంటారు, ఓ నా ప్రియ సోదరులారా, చనిపోతున్న చెట్టును చూసి రామచిలుక విలపిస్తోంది. ఓ నా సోదరులారా, మానవ సంస్కృతి అనే చెట్టు నశించిపోతున్నప్పుడు మానవులమైన మనం ఎందుకు దుఃఖించాం? ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవడానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలనేదే ఈ పాట సందేశం. ఒక పచ్చని చెట్టు మానవ సమాజం నైతిక ఆదర్శాలకు, సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తుంది. ఏక్ పేడ్ మాకే నామ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లేదా లైఫ్ వంటి ప్రచారాల స్ఫూర్తితో పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం వ్యక్తిగత, సామూహిక ప్రయత్నాలు చేయాలి. నా ప్రియమైన సహపౌరులారా, విద్యారంగంలో మన ఆడపిల్లలు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో తోడ్పడుతున్న డ్రోన్ దీదీ నుండి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ వరకు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఇటీవల గ్లాస్కోలో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం సాధించిన మొత్తం 13 స్వర్ణ పతకాల్లో మహిళలే 8 బంగారు పతకాలను గెలుచుకున్నారు. మన మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని విస్తృతంగా సాధిస్తున్నారు. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 3 కోట్ల మంది లఖపతి దీదీలను తయారు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యం పూర్తయింది. ఇప్పుడు మన దేశం మరో 3 కోట్ల మంది నూతన లఖపతి దీదీలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముద్ర యోజన కింద ఆర్థిక సహాయం పొందిన పారిశ్రామికవేత్తల్లో దాదాపు 3/2 వంతుల మంది మహిళలే ఉన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాలతో పాటు అనేక రంగాల్లో వారు నాయకత్వ పాత్రలు పోషించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకునే మహిళల సంఖ్య రోజురోజుకు పెరగడం మన ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ సాధించిన ఒక గొప్ప విజయం. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో 2023లో నారీ శక్తి వందన్ అధినియంను ఆమోదించడం జరిగింది. ఈ చట్టం లక్ష్యాలను సాధించడం ద్వారా నాయకత్వ స్థానాల్లో మహిళల పాత్ర మరింతగా పెరుగుతుంది. మన ప్రజాస్వామ్యం మరింత భాగస్వామ్యయుతంగా మారుతుంది. మన దేశ జనాభాలో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. ఈ యువ జనాభాయే మన అత్యంత విలువైన సంపద. మన దేశ యువత ప్రతిభావంతులు, నిబద్ధత గలవారు, నైపుణ్యవంతులు. గ్రామీణ క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న వివిధ సవాళ్లకు యువత పరిష్కారాలుగా చూపుతున్న వినూత్న ఆచరణాత్మక ఆలోచనలను నేను స్వయంగా చూశాను. ఇది సమాజం, దేశం పట్ల మన యువతకున్న అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. సగటున కేవలం 28 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక యువ బృందం ఇటీవల చేసిన విజయవంతమైన రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో ఒక నూతన శకం ప్రారంభమైంది. మన యువతలో చాలామంది స్వయం ఉపాధి బాటనించుకుంటూ ఉద్యోగ సృష్టికర్తలుగా మారి ఉద్యోగ కల్పన సంస్కృతిని సృష్టిస్తున్నారు. యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం మన దేశంలో ఒక బలమైన స్టార్టప్ వ్యవస్థకు దారితీసింది. భారతీయ యువత ప్రతిభను, అంకితభావాన్ని గుర్తించి

ప్రపంచ స్థాయి అగ్రగామి సంస్థలు వారికి కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. అటువంటి యువ విజేతలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ యువశక్తి ప్రతిష్టను మరింతగా పెంచాయి. మన భావితరాలు భారత్ ఉజ్వల సమృద్దివంతమైన భవిష్యత్తుపైన నాకున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. మన విద్యార్థులే భారత భవిష్యత్తుకు నిర్మాతలు. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం సమాజం ఏ విధంగానైతే ఐక్యంగా ఉండాలో అదేవిధంగా మన విద్యార్థుల వర్తమానాన్ని భవిష్యత్తును పరిరక్షించడానికి ఉమ్మడి సమన్వయ ప్రయత్నాల ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటందించాలి. పరీక్షలు మన విద్యార్థులకు అవకాశాల ప్రవేశ ద్వారాలుగా మారతాయి. ఈ పరీక్షల విధానాన్ని సంస్కరించేందుకు ప్రభుత్వం సమగ్రమైన చర్యలు చేపడుతోంది. పరీక్షల్లో అక్రమ పద్దతులను పూర్తిగా అరికట్టడం, పరీక్షల వ్యవస్థను యువత కోసం మరింత పారదర్శకంగా మరింత సురక్షితంగా నమ్మదగిందిగా మార్చడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశాలు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఆవిర్భావ ఆర్థిక కార్యకలాపాల ద్వారా యువత కోసం అనేక విస్తృతమైన నూతన మార్గాలు పరుచుకుంటున్నాయి. ఇటువంటి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన యువత విజయ తీరాలకు చేరేందుకు నూతన ప్రస్థానాలు చేయగలరు. మన యువత శారీరక మానసిక ఆరోగ్యం సంక్షేమమే మన దేశ భవిష్యత్తుకు మూలాధారం. మన యువత నిండు ఉత్సాహంతో ముందుకు సాగేలా వారిని ప్రోత్సహించే బాధ్యతను కుటుంబాలు సమాజం కూడా పంచుకోవాలి. మన యువత వికాసానికి దేశ నిర్మాణానికి క్రీడలను ఒక శక్తివంతమైన మాధ్యమంగా మలుచుకున్నాం. ఖేలో ఇండియా కార్యక్రమం కింద గ్రామీణ ప్రాథమిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దేశవ్యాప్తంగా క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తున్నారు.

0: సహపౌరులారా, మానవాళికి వినాశకరమైన శక్తులను అధిగమించి సత్యం న్యాయాన్ని నిలబెట్టే మన సంప్రదాయం పట్ల మనం గర్విస్తున్నాం. జూలై 26వ తేదీన మనం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. అంతకుముందు మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై 7 ఏడాది పూర్తయిన సందర్భాన్ని స్మరించుకున్నాం. మన త్రివిధ దళాల సాటిలేని శౌర్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆ చారిత్రాత్మకమైన ఆపరేషన్ లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చే వారికి, వారు ఎక్కడ దాక్కున్నా సరే వారు తమ దుశ్చర్యల ఫలితాన్ని అనుభవించక తప్పదనే స్పష్టమైన కఠినమైన సందేశాన్ని పంపింది. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అనేది మన జాతీయ ప్రయోజనాలు, ముఖ్యంగా మన రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఒక నిర్ణయాత్మకమైన అడుగు. దశాబ్దాల తరబడి నక్సలిజం మన దేశానికి ఒక తీవ్రమైన సవాలుగా నిలిచింది. భారతదేశాన్ని నక్సల్ రహితంగా మార్చడం అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయం. ఒకప్పుడు నక్సలిజంతో ప్రభావితమైన ప్రాంతాల్లో నేడు నూతనోత్సాహం పొంగుతోంది. ఈ ప్రాంతాల్లో అన్ని వర్గాలను కలుపుకుని పోయే సమగ్రాభివృద్ది వేగంగా జరుగుతోంది. బస్తర్ ఒలింపిక్స్ లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే బస్తర్ పండుగ ఉత్సవాల్లో అనేక మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీటిని వేలాది మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. మన జాతీయ స్వాభిమానాన్ని కాపాడేందుకు నిర్మించినవి మరాఠా సైనిక సంప్రదాయంతో ముడిపడి ఉన్న 12 కోటలు గత ఏడాది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం పొందాయి. అలాగే ఈ ఏడాది గౌతమ బుద్ధుడి ప్రథమ బోధనా స్థలమైన సారనాథ్ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఒకవైపు భారత భూమిలో భగవాన్ బుద్ధుడికి సంబంధించిన ఆధ్యాత్మిక స్మారక చిహ్నాలున్నట్లే మరొకవైపు మన ఆత్మగౌరవాన్ని, వైభవోపేతమైన సంప్రదాయాలను కాపాడుకోవడానికి మనం చేసిన అద్భుతమైన పోరాట పటిమకు చిహ్నాలు కూడా ఉన్నాయి. నా ప్రియమైన సహపౌరులారా, ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం. ప్రముఖ జాతీయవాద రచయిత గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ తెలుగు గేయంలో సార్వకాలిక దేశభక్తి సందేశాన్ని గుర్తు చేసుకుందాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు కవి. సమాజ భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా భారతదేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంట్లో ప్రజలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, సమృద్దిగా జీవిస్తారనేది నా దృఢమైన విశ్వాసం. ఈ సర్వసమాన సమ్మిళిత దేశభక్తి స్ఫూర్తితో స్వతంత్ర భారత్ ను వికసిత్ భారత్ గా మార్చే పవిత్రమైన జాతీయ లక్ష్య సాధనకు మనని మనం అంకితం చేసుకున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.
1: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 స్వతంత్రపు సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం పఠనం శ్రీమతి దురగా ఉషారమణి. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. హిందీ చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు వినండి, దిల్తో పాగల్ హై చిత్రం నుండి ఈ పాట.

0: సన్ ఆఫ్ సర్దార్ చిత్రం నుండి ఈ పాట.
1: కభీ కభీ మేరే దిల్ మే సవాల్ ఆతా హై కి అగర్ దునియా మే సర్దార్ నా హోతే తో క్యా హోతా. సారీ యార్, దునియా బేకార్ బినా సన్ ఆఫ్ సర్దార్.

మీరింతవరకు మనోరంజన్ హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు వింటారు. ఉదయం 5:55 మాది స్వతంత్ర దేశం దేశభక్తి గీతం వింటారు. 6:10 మాతృవందనం దేశభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ గ్యారా వెంకటేశ్వరరావు. 6:35 రైతు సమాచారంలో వేప చెట్ల పెంపకం వివరాలు తెలుసుకుంటారు. 7:80 భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం కవాతు ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 10:10 సినీ దేశభక్తి గీతాలు వింటారు. 10:30 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం ప్రసారం. 12:12 సాయంత్రం 5:00 6:35 చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం కార్యక్రమాల్లో 12:10 శాస్త్రీయ సంగీతంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు. 2:30 సాయంత్రం 7:45

నిమిషాలకు 8:30 కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 5:30 భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో జరిగిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. సహకారం శ్రీ దాట్ల రవీందర్, శ్రీ వనమా రామకృష్ణ. ఇక సాయంత్రం ప్రసారంలో 7:15 కిసాన్ వాణి, వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యాపార సరళిలో లెమన్ గ్రాస్ సాగు గురించి ప్రధాన శాస్త్రవేత్త వి కృష్ణవేణి గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్నా భూకియా. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:15 గోల్కొండ కోటలో జరిగిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ. 9:30 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని

80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ. 9:30 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి సమర్పణ. రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:02:46. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి మా ప్రభాత ప్రసారంలో 100.1 MHz 5:55 మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.